0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15:50.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృత

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎందరో మహిళలకు ప్రేరణనిచ్చి మరెందరిలోనూ స్ఫూర్తి నింపిన ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడుకుందాం ఇవాళ్టి శక్తిశీలి కార్యక్రమంలో.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. చలికాలంలో మంచు దట్టంగా ఉన్నప్పుడు ఎదురుగా ఎవరున్నారో కూడా గుర్తించలేం. మరి ఆకాశం నుండి భూమిపైకి దిగే విమానాల పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఒక మహిళ ఆలోచించడమే కాదు, దశాబ్దాల పాటు శోధించి దానికి అద్భుతమైన పరిష్కారం సాధించారు. ఎవరా మహిళ అని తెలుసుకోవాలనుందా? తప్పకుండా చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. శోధన మరియు సాధన వెనుక ఎన్నో ప్రయోగాలు చేశారామె. దాని ఫలితంగానే భారతదేశంలోని చాలా విమానాశ్రయాల్లో ఇప్పుడు విమానాలు చాలా సేఫ్గా ల్యాండ్ అవుతున్నాయి. ఈ కృషికి గుర్తింపుగా 2026 సంవత్సరానికి ఆమెను పద్మశ్రీ పురస్కారం కూడా వరించేలా చేసింది. ఇంతకీ ఆవిడెవరంటే కర్ణాటకకు చెందిన డాక్టర్ శుభా వెంకటేశ అయ్యంగర్. ఆవిడ జీవిత విశేషాలేంటో ఇవాళ శక్తిశీలిలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: నానా, నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐటీ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: డాక్టర్ శుభా వెంకటేష్ అయ్యంగర్ వాళ్లది మధ్యతరగతి కుటుంబం. ఆమె తల్లిదండ్రులకి 9వ సంతానం అయితే అందులో శుభ చిన్నమ్మాయి. ఆడపిల్లలు సైన్స్ సబ్జెక్టులోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా చేయని కాలంలోనే ఆమె ఈ రంగం మీద పరిశోధనలు ప్రయోగాలు చేయాలని ఇష్టం పెంచుకున్నారు. బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్లో బీఎస్సీ హానర్స్ లో, ఆ తర్వాత ఎంఎస్సీ చదివారు, టాపర్ కూడా అయ్యారు శుభ అయ్యంగర్. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలు వింటున్నారు. శుభ అయ్యంగారి గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. శుభ గారి నాన్నగారు కూడా ఆడపిల్లలు ఉన్నత విద్యను చదవాలని కోరుకునేవారట, కానీ దురదృష్టవశాత్తు శుభ ఎంఎస్సీ చదివేటప్పుడే ఆయన మరణించారు. తండ్రి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని ఒకవైపు, ఉద్యోగం చేస్తూనే మరోవైపు పీహెచ్డీ కూడా పూర్తి చేశారు శుభ.

0: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు
1: సార్? ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈ కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్లో 2:47:30 అవుతుంది. 1974 ఫిజిక్స్ లో పట్టా పొందిన వెంటనే ఆమె సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ అంటే నేషనల్ ఏరోస్పేస్ లెబొరేటరీస్ లో చేరారు. అందులోనే వివిధ హోదాల్లో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించి డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ గా పదవీ విరమణ చేశారు. అక్కడ ఆమె నేతృత్వంలో రూపొందించబడిన దృష్టి ట్రాన్స్మిస్సోమీటర్ భారతదేశం అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ రన్వే విజిబిలిటీ కొలిచే పరకం అన్నమాట. మరి దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో శుభాయంగర్ గారి గురించి మాట్లాడుతున్నాం. దృష్టి భారతదేశంలో విమానాలు సురక్షితంగా ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి సహాయపడుతుంది. రిటైర్ అయినా కూడా నేషనల్ ఏరోస్పేస్ లెబొరేటరీస్కి కన్సల్టెంట్గా పనిచేస్తూ కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి, అనుకున్నది పూర్తి చేయాలనే తపన తనని నడిపిస్తున్నాయంటారు శుభ.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: దృష్టి, మంచు, భారీ వర్షాలు ఉన్నప్పుడు విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చేసేటప్పుడు రన్వే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కొలిచే పరికరం అన్నమాట. ఈ దృష్టిని డెవలప్ చేశారు శుభ. ఇంతకు ముందు ఫిన్లాండ్ అండ్ ఆస్ట్రేలియా నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది, ఇంకా చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చేదన్నమాట. మెయింటెనెన్స్, రిపేర్ కూడా కష్టమే. ఈ దృష్టి పరికరం పొగ, మంచు, వర్షం, ధూళి లాంటి ప్రతికూల పరిస్థితుల్లో రన్వే వ్యూ డిస్టెన్స్ ని ఖచ్చితంగా కొలిచి పైలట్స్ కి సమాచారం ఇస్తుంది. దీనివల్ల విమానాలు, ముఖ్యంగా మన నార్త్ ఇండియా ఉంటుంది కదా, అందులో వింటర్ వచ్చేసరికి సో ఇబ్బందిగా ఉంటుంది, సో అలాంటి ప్లేసెస్ లో సేఫ్ గా ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ చేయగలుగుతున్నాయి. లక్నో, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో 10కి పైనే ఈ దృష్టి ఎక్విప్మెంట్స్ ని అమర్చారంట. లక్షలాది మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయడం, విమానయాన రంగంలో భద్రతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. స్త్రీలలో దాగి ఉన్న శక్తిశీలి రూపానికి డాక్టర్ శుభ వెంకటేశ అయ్యంగర్ ఒక గొప్ప నిదర్శనం. ఇది ఇవాల్టి శక్తిశీలి.
0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టుడీ క్లాక్ లో సమయం 3 గంటలుగా వస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే.
1: వివిధ భారతి సే మంచి హై గీత్ కార్యక్రమం కే లియే బస్ థోడా సా ఇంతజార్.

0: కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్ గారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారు. వినండి నాటకం ఓ కాశీవాసి రావయ్య.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

0: గడిసల రాతలేమో రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. సమే ఎక్కడు
1: మూల మూల మూల మూలమ్మ, నీకేటొచ్చి అలా పాటలు పాడుతున్నావు? పొద్దుటి మందుగాని వేసేసినావైతే పాపం జీవితంలో ఎంతో అలసిపోయి సమాధుల్లో హాయిగా పడుకున్నారు ఆలు, లేగిసి వెళ్ళిపోగలరు. ఏటాలని ఎక్కడ కూడా బతకనివ్వవా? నీ పాటలతో మళ్ళీ సంపెత్తవా? అన్నన్నన్నన్నన్నన్న నాకైతే ఎలాగా తప్పటం లేదు, వాళ్ళకెందుకే కర్మ.
0: అలాగే ఇప్పుడు అలాగే ఉంటది. అదే మనం పెళ్ళిన కొత్తలో అయితే నేనేం పాడినా అచ్చు ఘంటసాల గారిలో ఉందని తెగ మురిసిపోయేదని మర్చిపోయాబెట్టే.
1: జీవితాంతం ఒకే అబద్ధం చెప్పి ఎంతకని కాదు ఎంతకని, ఇన్ని ఇన్ని నీకు బోరు కొట్టలేదేమో గాని చెప్పి చెప్పి నాకు తెగ బోరు కొట్టేసిన. నీ పాట వింటే చాలు నాకేదో రైల్లో ప్రయాణం చేసినట్టుగా ఉంటది.
0: ఏట మాట
1: ఏటేటి, ఎక్కడో దూరాన కూసున్నావు, ఎక్కడి మాటల రాతలు రాస్తున్నావని రైల్లో ముష్టోలు అడుకుంటారు చూడు, అలాగుండదు.
0: మళ్ళీ అదే మాట
1: పని పాట లేకపోతే సరే, పని పాట లేనోడు దేవుని నిందిస్తాడంట, పనున్నోడు దేవుని మరిసిపోతాడంట, అలాగున్నది నీ వ్యవహారం.
0: పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాడు. రేపు రాములూరు గుళ్ళో కచేరీకి పనికొస్తాయని ఇంతకే ఏట నొకాలో ఊళ్ళో సంగతులేటి.
1: లాయర్ గారు భార్య నూతులో పడిపోయిందట.
0: మరి పైకి తినేదా?
1: రేపుటికి వాయిదా వేసేసారు.
0: ఏంటి పెళ్ళ నూతిలో ఉన్నా వాయిదా తీసుకురా?
1: లాయర్ కదా మరి.
0: సర్లే అది ఆయనకి అలవాటేమో గానే ఏట నూకాలో ఇవాళ ఎవరైనా పోవటానికి సిద్ధంగా ఉన్నారేమో, పోయి చూసిరావే.
1: నేనున్నానయ్యా, నన్ను కాల్సి నన్ను కాల్సి అయ్యా.
0: అంత కోపం దేనికే, 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి చూసిరమ్మన్నాను. జనాలు ఇలా సావును చేయించేస్తే మరి మనం బతికేదట.
1: అయితే ఎవరు నిలిపమంటావు? పాడు జన్మ పాడు జన్మని తెల్లారులు ఎత్తే చాలు ఎవరు పోతారా అని ఎదురు చూడమే.
0: మరి ఎవరైనా పోతేనే కదా మనం బతికేది, లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు.
1: అలాగ అనకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదయ్యా, పోయి వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే.
0: పిచ్చి మగమా, యుద్ధాలు వస్తాయనే మిలిటరీ, యుద్ధాలు వచ్చాక మిలిటరీ అనుకుంటే కంట్రీ ఏటైపోద్ది. పోయినోడి తెత్తారనే మనం ఇక్కడ ఉండేది, ఆయన తెచ్చాకే మనం అనుకుంటే శవం కులిపోదా? అయినా మనకు వచ్చిన పది ఇదే కదే.
1: ఒకళ్ళు పోతేనే గాని బతకలేని బతుకు మనకి ఎందుకయ్యా? అంతో ఇంతో మా ఇచ్చిన మడిసెక్కున్నది. భూములు ఎక్కువైపోయిన మహారాజులు భూమిని కౌలుకిత్తారట, బ్యాంకోళ్ళు అప్పులు ఇస్తారు, ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారు, హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుదాం.
0: అబ్బో ఏటి వ్యవసాయం చేసి బతికేద్దామనే, వ్యవసాయం చేసుకునే రైతులంతా మన కాడికొచ్చి బుగ్గైపోతుంటే తెలిసి తెలిసి వ్యవసాయం చేస్తానంటావేటే ఎర్రుమోగమ. రైతు పండించే పంటకి దిగుబడి లేకపోవచ్చునేమో గాని మన పంటకు తిరుగునేదే. వరదొచ్చినా ఎండలు ముదిరిపోయినా మరి ఇక రోడ్డు మీద తిరిగే లారీలు కార్లు రైళ్లు ఇలా ఎందరో మనకు చేతి నిండా పని అప్పగిస్తుంటే చివరికి పుణ్యం కోసం గుడికెళ్ళినా ఏదే పుష్కరాలు వచ్చినా మన కాడికి వచ్చేస్తుంటే మనం ఎందుకే మరో పనిలోకి వెళ్ళిపోవటం? బొద్దునేకపోతే సరే, కాకపోతే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వస్తా ఉంటది అంతే.
1: అంతేనా అంతేనా? అయితే జీవితాంతా ఇదే పని?
0: గుండె దైన్యం ఉన్నాడు చేసే పనే ఇది. కంపెనీలో జాబ్ ఎవడనే చేయగలడు, కానీ సుశానంలో మాత్రం దమ్మున్నాడే చేయగలడు. అసలు ఏటనుకుంటున్నావు? ఈ పని అంటే శివరికి కన్న కొడుకు పోయి కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చినా కరిగిపోకుండా కాల్చడానికి సిద్ధపడాలే హరిశ్చంద్ర మహారాజు నాగా. అందుకే నేను అంటాను ప్రతి శ్మశానంలోనూ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజుకు గుడోటి కట్టాలని. ఆ గుడేదో నేను కట్టగానే గుడి కట్టడానికి 50 రూపాయలు నేను నీతోనే మొదలెట్టా.
1: నన్ను అడిగితే అడిగావు గాని ఇంకెవన్నీ అడక్క. గుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావని సీటింకేసెట్టి బొక్కలేసి
0: కదా. ఏ పని చేద్దామన్నా భయమే, అని ఊరు శుభం పలకదా?
1: ఎవరు కారు మీద వచ్చినారు, నిన్నే పిలుస్తున్నారు. ఏదో పెద్ద బేరంలాగున్నది. వెళ్ళి చూడు.
0: నువ్వు వెళ్ళు, నాన్ను చూసుకుంటానులే.
1: ఏడు చూసుకుంటా కదా, ఏడు చూసుకుంటావు. వచ్చిందల్లా తాగేస్తావు. ఈ నెలలో పిల్లోడికి పీయూజీ కట్ట మరిసిపోనవా?
0: వస్తే నోకాల్లో మన పనికి చదువు ఎందుకే, పైగా కాన్వెంట్ చదువు ఒకటి.
1: నా కొడుకు ఈ పని చెయ్యడయ్యా. నా కొడుకుని 10వ తరగతి వరకైనా నేను చదివిస్తాను. ఆడు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ గడగడ గడగడ ఆడించి అలా, అప్పుడు నీకు దొడదొడదొడదొడదొడదొడలాడిపో.
0: నా గాని తెక్కరేగినదంటే ఆయన ఇప్పుడే చదువు మానిపించేస్తాను.
1: చదువు మానిపించేస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు ఆ పని చేసినావంటే నన్ను రైలు కింద
0: బుర్రెట్టేస్తాను. వెళ్ళు, కాకినాడ ప్యాసింజర్ రెడీగా ఉంది నీ కోసం.
1: ఏమి, మా బుర్రకి ప్యాసింజర్ రైలే కానీ ఈ ఎక్స్ప్రెస్ పనికిరా. వెట్టి
0: నీకు అదే ఎక్కువ.
1: సర్లే, అలాగే ఎడతాను. కానీ ఉన్న ఒక్క గుంట నీ చదివించకపోతే ఎందుకయ్యా నీ బతుకు?
0: నీకేం పట్టిందే, ఇవాళ ఇలా తినేస్తున్నావు దయ్యూలాగా.
1: అంతేనయ్యా అంతే, తాగిన మందు ఒళ్ళంతా తినేసినా కనబడదు కానీ పెళ్ళాన్ని తినేస్తే మాత్రం తెగ కనిపించేస్తుంది. చివరికి నువ్వు తాగి తాగి ఆసుపత్రి పాలైపోతే చూసేది పెళ్ళమేనయ్యా. ఈ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.
0: అయితే ఇప్పుడేటే, అయితే నాను ఇప్పుడు ఆసుపత్రి పాలవ్వాలా? నువ్వు మరో మాట మాట్లాడినావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్తావా వెళ్ళవా?
1: ఇదిగో ఇదిగో ఇదిగో, నన్ను ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ కొట్టేస్తాను. ఒరే ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు, నానే రా నీ అప్ప నోకాల్ని. నువ్వు అర్జెంట్ గా వచ్చి మీ బావుని బొక్కలో నేసియాల. ఏటి, ట్రైనింగ్కి వెళ్దావా? నీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఇతగాని ఎప్పుడు లోపలేస్తావు? ఓరే అమ్మ, అంతవరకు నన్ను బతకనిచ్చిలేడ్రా. ఇదిగో ఆ పాప, ఆపేట. నా తమ్ముడు పోలీసు, అది మర్చిపోక.
0: నీ తమ్ముడు కాకపోతే ఓం గార్డుని పిలుచుకో. నాకేటి భయం, ఎవడైనా మన కాడికి రావాల్సిందే, మనం ఎవడికాడికి పో. అవతల కారులో పెద్ద మనిషి ఎయిటింగ్, నువ్వు ఎడతావా లేదా?
2: ఎవరయ్యా? ఎవరిక్కడ?
0: రండి బాబు, రండి రండి. నాను నాన్న ఇక్కడ కాటు కాపన్నండి. నన్ను

0: అది మొత్తం 5,000 అవుద్ది బాబు.
1: 5,000 6,000 తీసుకో.
0: ఈతగా ఆడెవరు మా అనుభవుల్లా ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు పోయినా సరే బండెడు కర్రలకు రూపాయి కూడా ఎక్కువ ఎవ్వరు. పైగా బేరాలు ఆడతారు, 100 కలుతావా 10 కలుతావా అని. అయ్యో అయ్యో ఏటే ఆ డబ్బులను అలా లాగేసుకుంటాను.
2: ఇయ్యా నీ పంట పండిందిలే, ఇదిగో ఈ కర్రలకి ఇదిగో
0: 500.
2: ఇది సాలే చేసుకో చేసుకో పండగ చేసుకో. ఇదిగో అలా చూడక కర్రలయ్యి నేను పేరుస్తానులే.
0: బాబు మా ఆడ మనిషి నోకాలు బాబు, కాస్త స్పీడ్ ఎక్కువ.
2: దండాలయ్యా
1: ఏమిటి, ఇద్దరు కలిసి కాలుస్తారా?
0: నాకెప్పుడైనా ఉంటో బాగోపోతే
2: ఉత్తిదో బాబు, ఆడు తాగి పడిపోతే నాను కాలుస్తాను.
0: ఎంతకీ పోయింది ఎవరు బాబా?
1: నా స్నేహితుడు, కారులో గంధం చెక్కలు ఉన్నాయి, అవి కూడా కలుపు.
0: వచ్చే నోకాలో ఆ గంధం చెక్కలు అట్టరావే.
2: అలాగే అలాగే. పోయిన బాబు ఎవరో గొప్పోళ్ళగా ఉన్నాడు. ఇదిగో అట్టుకొచ్చేస్తాను అట్టుకొచ్చేస్తాను.
1: సారయ్యా చెట్టు కట్టిన ఆ మూటలేంటి?
0: అయ్యా అవి పోయిన వాళ్ళ తాలూకా అత్తికలు బాబు. ఆనకు ఏ నదిలోనో గంగలోనో కలపడానికి ఎక్కడ మూటలు కట్టుకుపోతారు.
1: వాటిని చూస్తే నీకు అంత నవ్వొస్తుందా?
0: లేకపోతే ఏటి బాబు, పోయినోడి మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో వాళ్ళిళ్ళకి తీసుకెళ్ళిపోయి ఏ పూజ గదిలోనో ఎట్టుకుని అట్నుంచి అటే నదికి తీసుకెళ్ళిపోవచ్చును కదా. అబ్బే అవి ఇక్కడ కట్టిపోతారు, అవి ఇక్కడ వాటిని పెట్టలు కొట్టేస్తాయి, అవి కింద అడిపోతాయి. కొందరేమో అడావుడిగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుపోతారు. మా ఇవి మా అమ్మవి కూడా ఆ మూటల్లోనే కట్టేశాను బాబు. పుణ్యాత్ములు పట్టుకుపోనారు. లేకపోతే నా వల్ల అవుతుందా బాబు కాశీ కట్టుకుపోవడం? అందుకే వాటిని చూసినప్పుడల్లా నవ్వు ఒకటే నవ్వొస్తుంది బాబు. బాబు నన్ను పెద్ద చదువు చదువుకోలేదు, ఈ పద్ధతులు తెలవవు, ఏదో నాకు తోసింది చెప్పాను బాబు. బాబు తప్పుగా మాట్లాడితే మన్నించండి బాబా.
1: పర్వాలేదు గాని నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్మవా?
0: నేను నమ్మను బాబా.
2: నేను నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే ముహూర్తాల మీద నమ్మకం పెట్టుకుంటారు. ముహూర్తాలే అంత మంచివైతే పెళ్ళైన ఏడాదికే ఆడ కూతుళ్ళు ఎందుకు శవాలై సమాధులవుతున్నారు? ఏట్రా అంటే కర్మ కర్మ కర్మ అంటారు బాబు. కర్మ అనుకుంటే కడుపు మంట సల్లారదు బాబు. వాళ్ళ సావుకి కారకులైన ఆ నలుగురిని తెచ్చి పోయిన వాళ్ళతో పాటు కాల్సెత్తే గాని ఈ సావులు ఆగవు బాబు, ఆగవు.
0: అదంతే బాబు, అది అట్టగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే వినాలనిపిస్తుంది, తిరగబడాలనిపిస్తుంది.
1: లేదు సారయ్యా, నిజం మాట్లాడింది. మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా?
0: మా వాళ్ళే పోనక్కర్లేదు బాబు. ఎవరు పోయినా అంతా తన వాళ్ళేని అనుకుంటుంది మా నోకాలు.
1: అందరికీ అంత మంచి మనసు ఉండొద్దా సారయ్యా? దాన్నే ప్రేమతత్వం అంటారు, ఆ ప్రేమతత్వాన్నే శివతత్వం అని కూడా అంటారు. ఇంతకీ నువ్వెంతవరకు నమ్ముతావు?
0: నేను నమ్మను బాబు. మా అమ్మ పోయినప్పుడు సిద్ధాంతి గారు చెప్పినాడు, ఒరే సారయ్యా మీ అమ్మ పోయిన గడి మంచిది కాదురా, ఓ ఏడాది పాటు తలుపులు మూసేయాలని. ఆ గది తలుపులు తెరవకూడదని చెప్పినాడు బాబు. నాకు నవ్వు వచ్చింది. అసలు మా అమ్మ పోవడమే మంచిది కాదు, ఇక అందులో మంచేటి సెడ్డేటి. నేను ఆ గదిలోనే పడుకునేవాణ్ణి. అమ్మంటే ఓ నమ్మకం బాబు, అమ్మంటే అదో దైన్యం బాబు. అదిగో ఆ అమ్మ పోయింది, ఈ అమ్మను అంపింది, దీనికి అన్నీ తెలుసు బాబు. నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత భూ వండాలో తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. నాకేటి తెలుసు బాబు, తినడం తెలుసు అంతే. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను బాబు.
1: ఏమిటది?
0: దీనికంటే నాను కాస్త ముందే పోవాలని.
1: మరి పెళ్ళా మీద అంత ప్రేమ ఉన్నవాడివి అన్ని మాటలు అంటావెందుకు? ఇందాక నేను కారులోంచి అంతా చూశానులే, నువ్వు కర్ర తీయటం మీద కొరకడం కొట్టడం.
0: మరి మనకు పెళ్ళామే లోకు కదా బాబు, ఎవరినట్టు ఎవరు ఊరుకుంటారు? అదో ఎర్రిమోగం, ఎంత తిట్టినా కొట్టినా భరిస్తారు గాని ఏటి అందు. నానంటే పేనం బాబు దానికే.
1: సారయ్యా నీకు ఇక్కడ భయం అనిపించదా?
0: భయమా? నాకెందుకు బాబు, శివయ్య ఎక్కడ ఉండ

0: భయం ఎందుకు బాబు? పోయినోడు భయపడ్డు, భయం ఉన్నాడు బతుకుండగా ఇటువైపు రాడు. అందుకే మా అయ్య అంటుండేవాడు బాబు, పోయినోడిని అందరూ శ్మశానంలో ఒగ్గేసి వెళ్ళిపోయినా శివయ్య తోడుగా నీడగా ఉంటాడని. శివయ్య తోడుండగా మరి నాకెందుకు బాబు భయం? లేకపోతే శవాన్ని ఎలా కలుస్తారు బాబు?
1: ఎలాంటి కబుర్లే నిన్నైనా చెప్తాడు బాబు, కానీ ఒక పాలి కాశీ తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడు. ఊర్లో శివాలయం లేదా అంటాడు. మరి ఊర్లో ఏడు కొండలోటి గుడున్నది కదా, అందరూ తిరుపతికి ఎందుకు బాబు వెళ్తున్నారు? కాంతంత బాధపడేలాగా చెప్పండి బాబు.
0: దేంతో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకి ఉండేది. ఒరే సారయ్యా, నేను బతుకుండగా ఓ పాలు కాశీకి తీసుకెళ్లరా, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూడాలని ఉంది అని అడుగుతుండేవాడు బాబు. కాశీకి తీసుకెళ్ళడం నా వల్ల అవుతుందా బాబు? అసలేమో ఆ బతుకులు అంతంత మాత్రం.
1: మనకి ఇదే కాశీ గాని, నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్తున్నాను. పిల్లోడు బండి నుంచి వచ్చేస్తాడు. ఇదిగో రాత్రికి
0: ఏటే
1: బొమ్మిడాలు పులుసు వండుతాను, ఎక్కువ తాగునాక నోటికి రుచి తెలీదు.
0: సాడేలే గాని అలాగే ఉండదు గాని. ఉసాను ఒకలో ఆ డబ్బులు మాత్రం మిగల్చకపో అప్పుడుంటది నీ పని.
1: డబ్బులు డబ్బులు డబ్బులు అని ఏటలా తినేస్తున్నావు? నేనేమన్నా మా పుట్టింటికి పంపించేస్తానన్నా ఏంటి? పిల్లోడు చదువు కోసమే కదా దాస్తున్నాను.
0: అది గది దీనికి ఎవడో చెప్పాడు బాబు కోపంలోనే అందంగా ఉంటదని. అదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసింది. ఆడు చెప్పింది అబద్ధమే అంటే నా మాట ఎందు?
1: ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకుని కానించి నవ్వడం మర్చిపోయానన్న సంగతి చెప్పరాదా? ఆ బాబు నమ్ముతాడు. బాబు మీకు తెలిసిన మంచి పేడర్ అడ్రస్ ఇవ్వండి, మా ఆయనకి ఎడాకులు ఇచ్చేస్తాను.
0: ఇచ్చేస్తావు ఎడాకు? ఏంటి మరి అలా ఆయన ఫ్రీగా అండి చెప్తావు?
1: అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కాలుతానయ్యా. నీకెందుకు? ఓ పాలు కాశీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళ కానీ కబుర్లు చెప్తాడు, కబుర్లు కబుర్లు ఎన్నైనా చెప్తాడు.
0: ఓసారి నౌకలో కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలట. ఈసారి ఎలాగైనా కాశీకి తీసుకెళ్ళి నిన్ను ఒగ్గేస్తాను, అప్పుడు నాకు నీ నసుగుడు తగ్గుద్ది.
1: ఆ పంజాయి పేడ ఎరగడైపోద్ది, నాకు ఇది అప్పలైనా తప్పుతే. అక్కడ మాత్రం శవాలు ఉండవా, పాను ఉండదా? కాశీలో ఒగ్గేస్తాడంట, కాశీలో ఒగ్గేస్తాడు, కాశీలో.
0: అది సంగతి మా ఆడది పదో తరగతి దాకా చదివింది బాబు, అందుకే బాబు దానికి పొగరం.
2: సారయ్యా కాశీకి పెడతావా?
0: ఏటి బాబు ఏటంటున్నారు?
2: అదే నీ కొడుకుని మీ ఆవిడ్ని తీసుకుని కాశీకి వెళ్తావా?
0: నా వల్ల ఎట్లాగోతుంది బాబు? అదే
2: పర్వాలేదయ్యా, ఆ డబ్బు నేనిస్తాను, వెళ్ళిరండి. ఇదిగో ఈ 10,000 సరిపోతాయా?
3: బాబో ఏటి బాబో, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు బాబో, నాకంతా అయోమయంగా ఉంది, ఎంతెంతగా ఉంది.
2: ఇందులో వెంతే ఉంది సారయ్యా, డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు, డబ్బు ఉండి కూడా చాలామంది వెళ్ళలేరు. నా కారణంగా మీరెళ్ళిన తృప్తి నాకుంటుంది, అదైనా దక్కని తీసుకో. తీసుకోవయ్యా పర్వాలేదు, నీకున్న దాంట్లో కొంతైనా ఇతరులకు దానం ఇస్తే నువ్వు ధనవంతుడివి, ఇంకా ఏదో కావాలని కోరుకుంటే నువ్వు భేదవాడివే. నన్ను కాస్త ధనవంతుడిగా ఉండనివయ్యా సారయ్యా, అదే శివతత్వం, అందులో శివదర్శనం అంటే మాటలా. ఏం లేదు గాని ఇదిగో ఈ డబ్బు తీసుకో.
0: వద్దు బాబా, వద్దు బాబా.
2: తీసుకోవయ్యా, ఇలాంటి నోట్లు నా దగ్గర చాలా పడున్నాయిలే, తీసుకో.
0: వద్దు బాబా.
2: తీసుకో పర్లేదు తీసుకో.
0: సరే గాని బాబా, నువ్వు ఎవరువో గాని ఏళ్ళగాని ఏళ్ళలో ఇక్కడికి వచ్చిన మా శివయ్యవు బాబు. రోగం వచ్చిపోతున్నామన్నా శంభు ముంతైనా తాకట్టు పెట్టందే, రూపాయి కూడా అప్పు పుట్టని ఈ రోజుల్లో. తిరిగి ఆ రూపాయి తెచ్చకపోతే అమ్మ నా బూతులు తిట్టే ఈ రోజుల్లో. నోరు తెరిచి అడగకుండానే కాశీకి పోవడానికి కాసులు ఇస్తున్నావంటే అద్భుత, ఆ శివయ్య నిన్ను మా కోసం అంపినట్టుంది బాబు. బాబు నీ కాళ్ళకు దండం పెట్టాను బాబు.
2: సరయ్యా సరయ్యా, ఏమిటయ్యా కాళ్ళ మీద పడుతున్నావు అంత వద్దు గాని, నువ్వు నాకు వాటి ఇవ్వాలయ్యా.
0: చెప్పండి బాబు, నానేటి చేయాలో చెప్పేయండి.
2: ఏమీ లేదు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదని ఎవరిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే సరిగ్గా ఇదే శ్మశానంలో పాతికేళ్ల క్రితం డబ్బు లేని కారణంగా నా తల్లి అస్థికలు తీసుకోవడానికి నేను రాలేకపోయాను.
0: క్షమించండి బాబు, మాదో దిక్కుమాలిన బతుకు. మనం ఎంత అడిగినా కానీ రాల్చునోళ్ళు, మధ్యలో శవం పూర్తిగా కాలేదంటే మాత్రం డబ్బిస్తారు బాబు. మీరు పోతేనే కదా బాబు మాం బతికేది. అదిగో అటు చూడండి బాబు, అది డాక్టర్ బాబు సమాధి. ఆ బాబు బతికినంతకాలం వచ్చిన జనానికి అవసరం ఉన్నా లేకపోయినా గుండెలు కోసేసి ఆపరేషన్ చేసేసి పీడించి మరీ లక్షలు లక్షలు గడించాడు. చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆత్తుల కోసం కొట్టుకుని కోర్టుల దాకా పోయారు. కానీ బాబు చివరికి అతగాడి శవాన్ని మోయడానికి కూడా నలుగురు, నలుగురంటే నలుగురు మిగలలేదు. ఇంత పిండం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఇతగాడిని అటు పిల్లలు తిట్టుకున్నారు, అవసరం లేకపోయినా గుండెలు కోసేయడం వల్ల కూలోళ్ళు తిట్టుకున్నారు. మరి వాళ్ళు కూలి పనికి వెళ్ళారు కదా బాబా. ఇతగాడేమో సమాధిలో పడున్నాడు. ఇంతమంది పెద్దలు చేసే మోసం ముందు బాబో నా మోసం ఏ పాటది అనుకున్నాను బాబు ఎన్నాళ్ళు. కానీ బాబో పోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, ఈ రోజు నుంచి పైసల కోసం ఎవరిని ఇసిగించను బాబు. నన్ను నమ్మండి బాబు.
2: నమ్ముతాను సారయ్యా, నువ్వు త్రోవ భాష్యకారుడివి, నమ్మకుండా ఎన్నుకుంటాను.
0: ఏటేటే ఏటి బాబయ్యా ఏటంతన్నారా?
2: భగవంతుడి దగ్గరికి మార్గం చూపేవాడిని త్రోవ భాష్యకారుడు అని అంటారు సారయ్య.
0: నాకదేటి తెలదు బాబు, నేను నా పనిని ప్రేమిస్తాను బాబు. మీరేం అనుకోకపోతే శవాన్ని తెచ్చే లోపల నేను కాసింత మందేసుకుని వచ్చేస్తాను బాబు.
2: తాగి చేస్తే తప్పు కదా సారయ్య?
0: ఏటి బాబు తప్పు? ఏటి, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నారా? తాకుండా చేయడానికి పెద్ద పెద్ద లారీలు, బస్సులు, కార్లు నడిపే వాళ్ళే ఒళ్ళు కొవ్వెక్కి తాగి నడిపి జనాల మీద పోనిస్తంటే మరి వాళ్ళని కాల్చే ఓన్ని నాను తాక్కుంటే ఎట్లా బాబు?
2: అందుకని నువ్వు తాగుతావా? నలుగురు ఏమనుకుంటారయ్యా?
0: ఎవరు బాబా నలుగురు? మనం బాగున్నప్పుడు మన కూడా ఉండే ఆ నలుగురు, మనం పాడైపోతే దూరంగా వెళ్ళిపోయి నవ్వుకునే ఆ నలుగురు వీళ్ళేనా బాబు? మీరనే ఆ నలుగురు, ఆ నలుగురు కోసం నేను ఎప్పుడు ఆలోచించను బాబు. ఆ నలుగురిని మర్చిపోయే వరకు తాగెత్తాను బాబు. బాబు నా గొడవ ఎప్పుడు ఉండేదే కానీ నాన్న ఇప్పుడు కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు పట్టించుకొని వస్తాను బాబు. బాబు ఎండగా ఉంది, ఇక్కడ మీరే ఉంటారు కానీ పోయి మీ కారులో సల్లంగా కూర్చోండి బాబు.
2: నాకిక్కడ బానే ఉందయ్యా, నువ్వు వచ్చే వరకు నీ ఆస్థానానికి కాపలా ఉంటాను. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు.
0: ముందు అలాగే ఉంటది బాబు, కాసేపు అయితే బోరు కొడతది. ఇందాక కారులో ఘంటసాలూరి పాటలు ఎన్నో అడ్డాయి కదా, ఆ ఇంటూ కూర్చోండి బాబు. కూకోండి బాబు, ఇప్పుడే తెలిపొచ్చి చెప్తాను.
2: సరే గాని ఈ డబ్బు ఎక్కడ దాస్తావు?
0: ఇదిగో బాబు, నా బ్యాంకు ఇక్కడే ఉన్నది బాబు. నన్ను బ్యాంకులు నమ్మను బాబు. మా అయ్య కట్టబడి దాచిన బేడా పరక డబ్బులు బ్యాంకులో వేశాను వడ్డీ వస్తుందని. ఆ బ్యాంకును ఎత్తేసినారు, పోలీసులు కేసులు కట్టినారు, కానీ దమ్మిడి చేతికి రానేది. మరి అప్పటి నుంచి ఇదిగో ఈ డబ్బాయే. పోయినోడికి డబ్బులతో పని లేదు, బతుకున్నాడు సుశానానికి మాత్రం రాడు. కాబట్టి నా బ్యాగు డోకానేది బాబు.
2: సారయ్యా నువ్వు ఏం చదువుకున్నావు?
0: నోకాన్ని బాబా.
2: అబ్బో పెద్ద చదువే
0: బాబో. మరి నేను బేగెళ్ళి కట్టెలు పట్టించుకుని వచ్చేస్తాను, తవరు కూకోండి.
2: సరే వెళ్ళిరా.
0: సన్నాసే.
4: ఏంటి బాబా?
0: ఎందుగుళ్ళు కట్టెలు బేగి రిచ్చాలు వేసుకుని ఆడ పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకొని బేగ వెళ్ళిపోచ్చేస్తాను, నువ్వు బేగెళ్ళాలి మరే అర్జెంటు. ఒరే బాబు ఓ కాయ కిరసనాయి కూడా ఒట్టుకెళ్ళు, సాయంత్రం అయిపోతుంది, బేగెళ్ళరా బేగెళ్ళ.
4: మరి కిందటి సార్
0: బాకీ ఇగోరా డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను, బేగ తీసుకెళ్ళి పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకొని పారొచ్చేస్తాను, వెళ్ళు వెళ్ళు బేగెళ్ళు.
4: అలాగే అలాగే.

0: ఏది అని ఎంత తాగేసినాను. తాగింది ఎక్కువ తక్కువ తెలియటం లేదు. ఎందుకంటే ఇవాళ మనం చాలా ఖుషీగా ఉన్నాం. ముంద బాబుకి థ్యాంక్స్ చెప్పాలా?
1: ఏరి, అవునేది అవు పెంచడం లేదు.
0: సమయానికి రాలేకపోయినందుకు, శవాన్ని కాల్చలేనందుకు సారి కూడా చెప్పేసేయాలి ఆ బాబుకి. బాబు శవం బాబా, బాబా బాబా.
1: ఏంటి బాబు ఎక్కడ అవుపించడం లేదా? కారులో కూకొని ఉంటారు.
0: బాబు బాబు
1: కారులో కూడా నేరు.
0: కారు గీసి ఎక్కడికి పోనాడు?
1: ఎవరు ఎక్కడ శవాన్ని తెచ్చిన జాడ కూడా లేదు.
0: దండలు లేవు, చల్లిని పూలు లేవు, పైసలు లేవు.
1: మరి కాలుతున్న శవం ఎవరిది?
0: మా నౌకాలు కూడా ఎక్కడ లేదు.
1: ఎవరిదో శవం మరి?
0: ఆనంద బాబు, ఆనంద బాబు కాలిపోతున్నాడు. అయ్యో అయ్యో, చెప్పులు ఇక్కడే ఉన్నాయి, తుండుకుంటూ కూడా ఇక్కడే పడి ఉండేది. బాబు బాబు ఏటి బాబు, ఏటి ఘోరం, ఏటి బాబు, ఎవరు చేశారు ఈ పని బాబు?
2: లేనా కొరక, ఏడిసిన సాలుగా నీ
3: ఏట్రా ఆ చూపేటి?
2: ఏట్రా అలా చూస్తున్నా?
3: అటు పోలీసు ఎప్పుడు చూడలేదేటి? లేకపోతే యూనిఫారం చూడగానే నోరు పడిపోయినదా?
2: మాట్లాడిపెట్రా, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ?
3: నాకేం తెలదు బాబు.
2: శ్మశానంలో జరిగింది నీకు కాక ఇంకెవరికి తెలుస్తుందిరా?
3: కారులో వచ్చిన బాబు ఏమయ్యాడు?
2: నిజం చెప్పరా కొరక.
0: బాబు బాబు ఘోరం జరిగిపోన్నారు బాబు.
2: అదే అడుగుతున్నాను రా, ఘోరం ఎలా జరిగిందని.
0: నాకేడు తెలదు బాబు.
2: తాగుబోతే ఏదో అక్కడ మూతిపోతే అన్ని కలను.
3: ఏట్రా
2: అటు నన్ను కంటికి నన్ను ఏమైనా సినిమా పోలీసులో గోపిస్తున్నాను. ఏట్రా
0: బాబు, నాన్న చెప్పింది నిజం బాబు. అమ్మ తోడు బాబు.
2: తెలరా మేమని
0: అమ్మ సచ్చి శానా కాలం అయిపోయింది బాబు.
2: మరి అమ్మ తోడు అంటే ఏట్రా?
0: చనిపోయినా అమ్మ అమ్మే కదండే.
2: అవునరా, అసలు బాబుని ఎందుకు కాల్చేసినావురా?
0: నాడు కాల్చిపోయేటు బాబు, నాకేం తెలదంటే ఏంట్రా?
2: నీ పిల్ల మీదరే.
0: అది ఇంటికి వెళ్ళిపోన్నాది బాబు.
2: మరి నువ్వెక్కడికి వెళ్ళినావురా?
0: నేను బ్యాందీ కొట్టుకెళ్ళినాను బాబు. తిరిగి వచ్చేసరికి ఘోరం సరిపోనాది బాబు.
2: అంటే అది ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బ్యాందీ కొట్టుకెళ్ళిపోతే మరి ఇక్కడ ఎవరుంటారా నీ అమ్మ మూడు?
0: మా అయ్యి చనిపోయి చాలా కాలం అయిపోయినా.
2: ఏంటి నాతో ఎక్సక్కలాడుతున్నావు ఏట్రా? చూసినావా నాటి ఎలాగుందో? లోపలికి దిగేసి దించి గెలగ తిప్పేసినానంటే గెలగలు అడిపి గుండె చచ్చిపోతున్నా కొడక.
0: ఇప్పుడు మాత్రం బతుకున్నా నేటి బాబు.
2: చెప్ప.
0: నాకేంటి తెలదు బాబు. చెప్పండి
4: బాబు. ఏంటి బాబు ఇది? ఎందుకు పక్కలో ఉన్న మామని అసలు ఏంటి జరిగింది? దెబ్బలేటి
0: నోకాల నాకేంటి తెలదు.
4: ఏటి రాత్రి అంతా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నావా?
2: రాత్రి అంతా ముగ్గురు రాకపోతే నువ్వేడు చేస్తున్నావా?
4: మందు ఎక్కువైపోతే రాడు బాబు, నేను తిడతానని భయం. ఆయన తీసుకెళ్ళటానికే నన్ను వచ్చినాను.
2: మరి ఆడు రాకపోతే నువ్వెవరితో ఉన్నావే
4: బాబు? పోలీస్ బాబు. ఏట మాటలు, మీకు నైట్ డ్యూటీలు ఉంటాయి కదా బాబు, మరి మీ ఇంటికాడ ఆడవాళ్ళు?
2: అమ్మా సే, నిన్ను నమ్మికే స్టేషన్కి తీసుకెళ్ళి తోలు ఒప్పించేస్తాను కదా.
4: స్టేషన్ తీసుకెళ్తా. ఎట్టి వేసిన అంటే నాకు ఎట్టన భయ్యం అనుకున్నావా? ఏటి ఆడు మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? అలా కొట్టేస్తున్నావు ఏటి? తప్పుడు కేసు రాసేసి లోపల వేసేద్దాం అనుకున్నావా? ఏసి బాబు ఏసి. ఇదిగో మావేటి భయపడం, నీతిని నమ్ముకున్నోళ్ళం అండి.
2: అంటే ఏటే వదిలేస్తే నువ్వు రోజున తెలియ మాట్లాడేస్తుంటావా? చెప్పు చెప్పు రా కొడుక.
0: బాబు మీరు కొట్టి చంపేసిన నాకు చెప్పేది నిజం బాబు. నన్ను వచ్చేసరికి ఆ బాబు మంటల్లో కాలిపోతున్నాడు బాబు. అసలు ఏం జరుగుతుందో నాకేటి బోధ పండేది బాబు. మీకు ఎంత చెప్తే అంత బేరపడకుండా డబ్బు ఇచ్చినా బాబు, కళ్ళు ఎదురుగుండా మంటల్లో పడి మసైపోతుంటే పిచ్చెక్కిపోయింది బాబు.
2: నా కాలు చేతులు ఆడలేదు, మరి గట్టిగా అరిసినాను, గోలు పెట్టాను, ఎవరూ రాలేదు. ఆ మంటలు ఆడపడానికి ప్రయత్నించినాను బాబు, కానీ బాబు అప్పటికే ఆ బాబు కాలిపోన్నాడు బాబా. ఇప్పుడు చెప్పగా నీ ఉపన్యాసాలు, నీ మొగుడు బతుకున్నాను కాయించినాడా, సంపేసి కాయించినాడా, లేక ఎవరితోనైనా చేతులు కలిపినాడా? నా ఎంక్వైరీలో తేరాలి ఇప్పుడు.
4: ఏంటి మావా, ఏంటి నువ్వే చెప్తున్నావు, నీకు తెలుస్తుందా? నువ్వు సరిగ్గా చూసినావా? అయ్యో ఎంత పని అయిపోనది, మల్లె పువ్వు లాంటి మనిషి మాడి మసైపోనాడు. ఎంత చక్కగా మాట్లాడినాడు, ఇప్పుడు ఏడు చేయడు, ఇప్పుడు ఏడు చేయడు. దేవుడా ఏవయ్యా, అసలు నువ్వు శ్మశాన వదిలి ఎందుకు వెళ్ళినావయ్యా? ఆ మాయదారి మందుకేనా? ఏం జరిగిందో, సాగుబోతు మాటకి ఇల్లు ఉంటదయ్యా, నీతో ఆగుడు మండిపోను,
2: మండిపోనాసివే లోకాల జీతులో మరి నేను ఎప్పుడు తాగినా నీ మీద నోరుమయ్యండిరా, పోయినోడి కోసం మీరు ఏడుస్తున్నారు, అది ఎలా పోయాడా అని నేను ఏడుస్తున్నాను. చెయ్యాల్సిందంత చేసి డబ్బు కోసం ఎవరితోనూ చేతులు కలిపేసి ఇప్పుడు దెయ్యం దేవుడని నాటకాలాడతారా? రేయ్ నువ్వు ఇలాగ చెప్పవరా, నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి గుడ్డలు ఉడదీసి పైనుంచి వేలాడ తీసి కుమ్మేస్తా నా కొరక, నిజం దానంత అదే బయటకు వస్తుంది. డబ్బుల కోసం మనిషిని చంపేస్తారు.
4: మా కాడికి చాలా శవాలు వస్తాయి, శవాన్ని సోగని పోల్చేస్తాం బాబు. ఏ మనిషి ఎలా చచ్చిపోయాడు, కాసుల కోసం కక్కుర్తిపడి తేడాగా ఉన్న ఏ శవాన్ని ఇప్పటిదాకా కాల్చలేదు. మేమే మీ టేసులకు బోలుడి కేసులు అప్పగించినాం. మీ పాత సిఐని ఎస్ఐని అడిగితే చెప్తారు బాబు మా గురించి. అవతల వాళ్ళు మమ్మల్ని చంపుతారని బెదిరించినా మేమేనాడు బెదరలేదు, నీతి తప్పలేదు.
2: ఏటలో పెట్టిరగిపోతున్నావు. హేజ్ ఇప్పుడు నన్ను కానీ స్టేషన్కి పరిగెత్తుకెళ్ళి నీ కాండక్ట్ సర్టిఫికెట్ తీసుకొచ్చమంట బేటే, నాకు కానీ తిక్కరేగిందంటే ఆడదాను అనుకుంటూ చూడడం జాగ్రత్త. ఏటే నీ ఉపన్యాసాలు ఎన్నానికి వచ్చాను అనుకుంటున్నావా? ఇదిగో అసలు పోయినోడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మీకు ఏడు చెప్పాడు చెప్పండి, అంతా ఇప్పుడు తేలిపోవాలా?
5: చెప్పమంటారా బాబా, అనగాడి స్నేహితులు ఎవరో చనిపోయినారు, శవాన్ని తీసుకొస్తారని చెప్పినారు బాబు. అంతే బాబు,
2: వద్దు వద్దు కదలొద్దు, నిజం చెప్పు. సచ్చినోడిని కాల్చకుండా బతుకున్నోడిని ఎందుకు కాల్చేసినావరా దొంగగాడిది కొడక?
5: బాబు బతుకున్నోడిని కాల్చడానికి నాకేమన్నా పిచ్చా బాబు? బతుకున్నోడిని ఎవరైనా కాలుస్తారా బాబా?
2: మరి బతుకున్నోడు ఎవడైనా కర్రలు ఆడి మీద ఆడి పేర్చేసుకొని ఆడికి ఆడే చిత్తెట్టేసుకుంటాడేట్రా, ఆడికి మళ్ళీ పిచ్చేట్రా? అంతగా పోవాలనుకున్నాడు ఎవడైనా నూతిలో పడతాడు, రైలు కింద బుర్రెడతాడు, లేదా ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోతాడు. అంతేగాని శ్మశానానికి వచ్చి కాల్చుకుని పోతాడరా? నా సర్వీస్ మొత్తం మీద ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు ఎన్నైదు. నువ్వు నేను ఒకటనరా?
5: కాదు బాబు, ఎప్పటికీ కాదు. మీరు బతుకున్నోడి శవాన్ని చేస్తారు, నేను ఆ శవాన్ని బూడిద చేస్తాను బాబు. మీరు నేను ఒకటి అనాగవుతాం బాబు, పోయినాకు మాత్రం అందరూ ఒకటవుతాం. అంతే బాబు,
2: నువ్వేతో పొడి చేస్తాను నా కొడక. రేయ్ కూలీ కేసు మీద లోపలేసి కుళ్ళ పొడి చేస్తే అప్రూవల్ గా మారిపోయి నువ్వే చెప్తారు వాళ్ళ పేర్లన్నీ. చెప్పరు చెప్పరు నా కొడక, దీని వెనక అట్లా ఎవరున్నారు
4: బాబు? ఆ బాబు స్నేహితుడు ఎవరో చచ్చిపోనాడని చెప్పి గంధపు చెక్కలు కారులో ఎట్టి అట్టుకొచ్చినాడు బాబు.
2: ఎవడ్రా స్నేహితుడు ఎవడ్రా? మీరు కథలు చెప్పకండి రై, వచ్చిందాడే సచ్చిందాడే, రెండు రోజులైంది ఆడు ఇల్లు ఇడిచిపోయి, ఆడి కొడుకు కోళ్ళు మ్యాన్ మిస్సింగ్ కింద స్టేషన్కి వచ్చినారు రిపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు అనుమానం ఉన్న చోట్లలో అతకమని చెప్పాం, ఎవరో చెప్పారు ఆడి కారు ఎక్కడే ఉందని, అది తెలిసి వచ్చాం. ఇంకా సేపట్లో కుక్కలు వచ్చేస్తాయి, మీరు చెప్పకపోతే అదే చెప్తే ఏం జరిగిందో.
4: మీకంటే అయ్యే నయ్యం బాబు.
2: అలాగే అలాగే ఇది మీద కూని కేసు కట్టి లోపలేసేస్తే అప్పుడు ఉంటుందండి బతుకు. అదిగోరా
6: పోయినోడు కొడుకు కోళ్ళు వచ్చేసినారు. వాళ్ళు కనుక రిపోర్ట్ ఇస్తే అప్పుడు బయటపడుతుంది అసలు నిజం. ఈ పోలీసుడు కర్ర రుచేటో దేశంలో చూద్దు కంటరా
5: బాబా. నాను కర్మనే నమ్ముతాను బాబు. నా కర్మ నీ కర్రలో ఉందంటే అది నా కర్మ అనుకుంటాను బాబు.
6: కర్మ నీది కాదురా నాది. ఇక్కడికి వచ్చి నీ పెళ్ళం మాట్లాడుతున్నాను కదా, అది అదిరా కర్మంలో కల పెద్ద కర్మ. ఇక్కడి పని పోగానే బందోబస్తుకి వెళ్ళాలా, పెద్దోళ్ళు కాపలకాయలకు చచ్చిపోతున్నావు రా
5: బాబా. ఓ ఎడు బాబు, ఎవరుడు పోతాం బాబు, అందరం పోతాం. కానీ బాబు ఈ లోకంలో మిగిలింది రెండే రెండు, మంచి చెడు. ఎవరైనా పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి, కానీ దొంగను అక్కడికి పోనాడు, భూమికి భారం తగ్గిందని అనుకోకూడదు బాబు.
4: అది గుర్తెట్టుకుని డ్యూటీ చేయి బాబు, పోయినా పుత్తకంలో ఉండిపోతావు. మా పిల్లోడు చదువుకుంటాడు, నీ జీవిత చరిత్ర.
6: అంటే ఏటే, ఇప్పుడు నేను పోతే కానీ ఊరుకున్నాను లేవు, ఎలా చెబుతున్నావు రే దీంతో? నన్ను కూడా మంటలో పెట్టి కాల్చియే, ఓ పని అయిపోద్ది. మా వాళ్ళకి నన్ను మోసుకొచ్చి బాధ తప్పిపోద్ది. ఏ కొబ్బరిలు ఆడుతున్నారా, ఉండండి మీ పని చెప్తాను. అరుగు వచ్చాక అమ్మా రండమ్మా రండి, అన్ని చూసుకున్నమ్మా, మీ కార్డులు గోల్డ్ చెక్ బుక్లు సీ బుక్.
7: ఇది ఏటీఎం, ఓకే యా సీ బుక్
6: సరిపోయి. బాబు ఇక్కడ నుంచి ఉత్తరం చూడండి, ఇది మీ నాన్నగారి చేతిరాతో కాదో ఒకసారి చూసి చెప్పండి బాబు.
7: అతందే
6: మరి సంతకం బాబు,
7: ఇది కూడా అయిందే.
6: అమ్మ తవర్ కూడా చూడండి అమ్మ, సరిపోయిందో లేదో.
8: సరిపోయింది. ఆగ్రాలో తాజ్ మహల్ చూపించలేకపోయావు గాని శ్మశానాన్ని మాత్రం చూపించావులే,
4: అది కూడా సమాధే కదమ్మా.
8: యు బ్రూట్, నీకేం తెలుసే, అది ప్రపంచంలోని వింతల్లో ఒకటి. ఇక్కడ ఇక్కడ అంతకంటే పెద్దంతే జరిగిందమ్మా. వాట్ నాన్ సెన్స్ షీ టాకింగ్.
5: అది అంతేనమ్మా, అది అలాగే మాట్లాడుతుంది, మనం దాని నోట్లో నోరెట్టలేమమ్మా.
6: రై ఎవరనుకున్నాయి అమ్మాయి, ఎమ్మెల్యే జోగులింగం గారు అమ్మాయి, రాబోయే మంత్రివర్గ విస్తరణలో అతనికి మంత్రి పదవి గ్యారంటీ, తెలిసిందా?
4: తెలుసు బాబు. ఆ బాబు నాకెందుకు తెలదు బాబు, మా గుడిసెల కాడికి చాలా సార్లు వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పి మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి తెగ ఊగిపోయి వాడు. మా వాళ్ళు ఈనాటికి తెగిపోయిన చెప్పులు కుట్టుకుంటున్నారు, కానీ ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీని మారుస్తూ ఈ చుట్టుపక్కల ఎన్నో భూములు కబ్జా చేసేసాడు. మరి ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో చివరికి ఇక్కడికే రావాలని.
8: రవి ఇది వినడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు?
6: మీరు 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా.
8: ఏంటిది?
6: సీనియర్ ఫెన్స్ ఎంక్వైరీ చేస్తే రేపు ఏం వచ్చినా తిరుగుండదు, ముందు వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసేసుకుందాం.
4: ఇప్పటిదాకా కర్రతో తీసుకున్న స్టేట్మెంట్ చాలా దట్టు బాబు.
8: ఇలాంటి వాళ్ళు ఉండేది మా ఊరు చివర, తెలుసా నీకు?
4: నిజమేనమ్మా, మేము ఊరు చివరున్నా చివరికి మీరు కూడా మా కాడికి రావాల్సిందే.
8: ఇదిగో ముందు దాని నోరు మూయిస్తారా లేదా?
6: అది చాలా కష్టం, ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడే నాకు సినిమా చూపించింది, ఇంకా మాట్లాడిస్తే ఇంకో సినిమా చూపించేస్తుంది. ఒకే రోజున 2 సినిమాలు చూసే ఓపిక నాకు లేదమ్మా.
8: పోలీస్ అయ్యుండి ఇలా మాట్లాడతారేంటండి?
6: తప్పదమ్మా, ఇంతకు ముందులో లేవు మా బతుకులు. పోలీసు వాళ్ళు చిన్న తప్పు జరిగితే చాలు పబ్లిక్ గోల గోల చేసేస్తున్నారు, పేపర్ వాళ్ళు తెగ రాసేస్తున్నారు, మీడియా వాళ్ళు చూపించిందే తెగ చూపించేస్తున్నారు. మీ నాన్నగారు ఈ ఫైల్ అలాగని మూసేయమన్నారు, మీరు కాస్త సహకరిస్తే మిగతావన్నీ స్టేషన్లో మా రైటర్ చూసేసుకుంటాడు, అవసరమైతే మంచి కథలుతాడు. అందుకే కదమ్మా ప్రతి స్టేషన్కి రైటర్ని ఇస్తారు. మరి కథలు రాసేవాడిని రైటరేనే కదమ్మా అంటారు. హలో అయ్యా సిఐ గారా, నమస్తే అండి. సార్ వచ్చారు సార్, అన్నీ సరిపోయాయి సార్. సార్ ఇక్కడ సిగ్నల్ అందట్లేదు సార్. సార్ అదేనండి, బయటకు వచ్చి మాట్లాడతాను సార్. సార్ వచ్చేస్తాను సార్, బయటకు వచ్చేస్తున్నాను సార్.
9: అంతా నీ వల్ల జరిగింది.
8: ఏంటి నా వల్ల ఏం జరిగింది?
9: కాదా మరి,
8: నేను పొమ్మన్నానా? అసలు మీ నాన్న నేనా పొమ్మన్నది?
9: పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? అతను ఇక్కడికి రావడానికి కారణం నువ్వు,
8: అయితే
9: పోవడానికి కారణం కూడా నువ్వే.
8: మరి బాగుంది,
9: తన చితిని తానే ఏర్పరచుకుని కాల్చుకుని చనిపోయే తెగింపు అతనికి వచ్చిందంటే నీ మాటలు అతన్ని ఎంతలా వేధించి ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. చివరికి మనకి కాటికి మూసుకుపోయే పని కూడా మిగల్చలేదా మహానుభావుడు. ఎందుకంటే నువ్వు నీ పనిలో బిజీ, నేను నా పనిలో బిజీ. మనం ఎంత బిజీ అంటే
8: అంటే నీ ఉద్దేశం పనులన్నీ మానుకొని తిరగాలనా?
9: విను.

0: తిన్నావా నాన్న అని అడిగే టైం నాకు గాని, అన్నం పెట్టే టైం నీకు గాని లేనప్పుడు బహుశా కాటికి తీసుకెళ్లే టైం కూడా మనకు ఉండదని ఇలా చేసి ఉంటాడు. ఆ రోజు నువ్వు నా ఒక్క మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే పోయింది మా నాన్న కాబట్టి. నాకింకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు.
1: రవి,
0: ఏమిటి?
1: ఎందుకు అసలు మీ నాన్న మాటి మాటికి అలా వంటగది వైపు చూస్తారు? ఏ హాల్లో ఉండలేడా? తరగతిలో తను పడుకోలేడా?
0: ఇప్పుడు టైం ఎంత అయింది?
1: 2 అయింది.
0: మరి షుగర్ పేషెంట్ 2 గంటల వరకు ఏమీ తినకుండా ఆకలికి ఎలా ఉండగలనుకున్నావు?
1: మరీ బాగుంది.
0: పెద్ద ఆయనకి వేళ కింద తిండి పెట్టాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా?
1: నన్నేం చేయమంటావు? నేను ఇప్పుడే మహిళా మండలి మీటింగ్కి వెళ్ళి వచ్చాను, నీకు చెప్పాను కదా.
0: నువ్వు ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, అతనికి వేళకి భోజనం తినేలా ఏర్పాటు చేయమని నీకు లక్షణాలు చెప్పాను.
1: ఏ ఆ మాత్రం ఆగలేరా మీ నాన్న?
0: ఆగలేరు.
1: అయితే వండుకు తినమను.
0: అతనికి మంచినీళ్లు తెచ్చుకోవడమే తెలియదు, అసలు వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటిది ఈ రోజు అతను ఆకలికి ఆగలేక వంటగది వైపు ఆశగా చూస్తున్నారంటే మనం అతన్ని ఆకలితో ఎంతలా చంపేస్తున్నామో అర్థం చేసుకో.
1: అంతగా ఆకలికి ఆగలేకపోతే హోటల్లో తినమని చెప్పు.
0: అది ఆయన ఒంటికి పడదు.
1: ఏ లోకల్లో పెళ్లం పోయిన వాళ్ళంతా బతకడం లేదా? మీ నాన్నని మరో పెళ్లి చేసుకోమని చెప్పు రవి.
0: వాట్?
1: యా, రేపు మీ నాన్న పోతే ఆ వచ్చే ఆవిడికి పెన్షన్ వస్తుంది, మీ నాన్న ఓ ఆడదాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. అందుకు గనక అవసరమైతే నా హెల్ప్ తీసుకోమను.
0: అమ్మకిచ్చిన స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడానికి ఇష్టం లేదని నీకు చాలా సార్లు చెప్పాను.
1: అయితే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే చేర్పించు. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను నేను.
0: నేను ఇంకా బతికే ఉన్నాను.
1: నేను కూడా బతికే ఉన్నాను, హాయిగా బతకాలని కూడా అనుకుంటున్నాను. అంతేగాని మీ నాన్నకి సేవలు మాత్రం చేయాలనుకోవడం లేదు.
0: అయితే ఏం చేద్దామంటావు?
1: చేసేదేముంది, విడిపోదాం. నువ్వెలాగో మీ నాన్న వదలలేవు, అతను నిన్ను వదలలేడు, కనీసం నువ్వు నన్నైనా వదిలి.
0: ఓకే ఓకే, అలాగే కానీ
2: రవి రవి ఆయరా ఆగు. ఏంటా ఇది? నా తిండి కోసం మీరిద్దరూ ఇంతలా దెబ్బలాడుకుంటారా? ఏమవుతుందో, ఒక పూట తినకపోతే ఆ రోజు ఏకాదశి అనుకుంటారు. అమ్మా, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను.
1: ఏదో అనుకున్నాను గాని మీ నాన్నలో చాలా పెద్ద యాక్టరే ఉన్నాడు.
0: రమ్య,
1: అవును ఈ గొడవ అంతటికి కారణం అతనే అని తెలిసి కూడా చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు. ఏ ఆ మాత్రం ఆగలేడా ముసలాడు?
0: రమ్య, ఆగలేరు. అతనే కాదు, ఎవరు ఆఖరికి ఆగలేరు.
1: ఆగాలి, పెట్టేదాకా ఆగాలి.
0: ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మనిషివేనా?
1: ఆ మనిషినే. మీ నాన్నకి ఆకలైతే అన్నం పెట్టగలను గాని ఆలిని కాదు మంచం ఎక్కడానికి.
0: రమ్య!
1: ఎస్, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? ఈ రోజు ఆకలికి ఆగలేని మహానుభావుడు రేపు పెళ్ళం లేడని రమ్మంటాడు, చెప్పండి.
0: టూ మచ్!
1: వెళ్ళమంటారా?
0: టూ మచ్! రమ్య, ఏమిటంటున్నావు?
1: చెయ్యి లేస్తుంది, ఏం కొడతారా? ఏంటి
0: కొట్టారా? చంపాలా నిన్ను? నా తండ్రి అంత మాట్లాడతావా? ఏ మాట వస్తే మాట్లాడతావా? నువ్వు చంపేస్తావు.
2: రవి, ఏమిటి ఆవేశం? ఎందుకు అలా కొడుతున్నావు నువ్వు?
0: నాన్న, అది ఎవరు విన్నారా మీరు?
2: విన్నాను రా, అంతా విన్నాను. అమ్మా చాలమ్మా, నువ్వన్నా ఆ ఒక్క మాట చాలు. ఇక నాకు జీవితంలో ఆకలి వేయదమ్మా, నేనేమి ఆకలితో చచ్చిపోను, కాకపోతే ఆకలే నాలో చచ్చిపోతుంది. ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వన్నావంటే ఇది వినడానికి నేను ఇంకా బతుకున్నాను అని అనిపిస్తోందమ్మా. వాళ్ళమ్మ చాలా అదృష్టవంతురాలు, ఇవన్నీ ఏవి వినకుండానే వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళమ్మ పోయిన తర్వాత అన్నీ వాడిలోనే చూసుకున్నానమ్మా. అన్నం పెట్టినప్పుడు నీలో నీలో మా అమ్మను చూసుకున్నానమ్మా. నువ్వింత మాట అన్నావంటే నేను ఇంట్లో ఉండడం నీకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. నీకు ఇష్టం లేని ఇంట్లోనే కాదమ్మా, ఈ లోకంలోనే ఉండను. ఈ లోకంలోనే ఉండను.
1: రవి వెళ్ళివ్వు, 4 రోజుల్లో ఆయనే తిరిగి వస్తారు, ఈలోగా కొంపేమీ మునిగిపోదు.
0: రమ్య రమ్య, నువ్వెంత తప్పు చేసావో తెలుసా? మీ నాన్నకు ఆకలేస్తే అన్నం పెట్టగల కాని ఆడిన కాను మనసును ఎక్కడానికి అన్నం. ఎంత నింద వేశావు రమ్య, ఆ నింద తట్టుకోలేకలా చనిపోయాడు మా నాన్న. చాలా తప్పు చేశావు, చాలా తప్పు చేశావు రమ్య. ఏ ఆడది చేయరని పాపం చేశావు. ఎప్పటికైనా అర్థమైందా? లేదు, నీకెలా అర్థమవుతుంది?
1: ఏంటి ఏంటి వాళ్ళు చాలా వింతగా మాట్లాడుతున్నావు? నీకు అంతరాత్మ అప్పుడప్పుడు పనిచేస్తుంటుందా?
0: అంతరాత్మ? నా అంతరాత్మ నీ దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టాను.
1: అంతరాత్మ ఏం కర్మ, కొంపను కూడా తాకట్టు పెట్టావు కదా.
0: మరి నేను చేసుకున్న తర్వాత అన్ని తాకట్టు పెట్టకుండా ఎలా ఉండగలను?
1: పోయిన తండ్రి కోసం కాదు, ముందు తాకట్టు పెట్టిన కొంపను ఎలా విడిపించుకోవాలో అన్నది ఆలోచించు.
3: కొంప పోయినా పర్లేదమ్మా, చేతనైతే మరో కొంప వస్తుంది, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ లోకమే ఓ పెద్ద కొంప అమ్మ. కానీ పోయేంతవరకు మనం శాంతిగా బతకాల, బతకనివ్వాల. ఈ కొంపలేం కూడారావని నీకు మాత్రం తెలియదమ్మా.
4: అయ్యా, ఆవిడకెందుకు తెలీదు? ఆవిడకి అన్నీ తెలుసు. ఏ మాట అంటే మనసు ఎలాగ ముక్కలైపోద్దో ఆవిడకి బాగా తెలుసు, అందుకే అన్నదా మాట.
1: ఏహే ఆపనువో, చూడు రవి, ఇదంతా మీ నాన్న చేసే నిర్వాకం. పోయేటప్పుడు రావాల్సిన చోటికి బతికొండగానే రావాల్సి వస్తుంది, ఇదంతా వినాల్సి వస్తుంది.
3: అవునమ్మా, ఇలా రావడమే మంచిదమ్మా. బతికుండగానే ఇలాంటి చోటుకొస్తే ఎప్పటికైనా రావాల్సింది ఇక్కడికే కదా అన్న సత్యం తెలుసుకుని కాతంత ఒళ్ళు దగ్గరెట్టుకొని ప్రవర్తిస్తారు. అప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు తల్లి.
1: ఇదంతా నా కర్మ. చూడు, నీ వల్ల మీ నాన్న వల్ల ఇలా అడ్డమైన వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. అయినా నీలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చూడు, అందుకు నేను నా చొప్పు తీసుకుని నన్ను నేనే కొట్టుకోవాలి.
4: కొట్టుకోమ్మా, కాస్త గట్టిగానే కొట్టుకో. పోయిన బాబుకు ఇనబడేలాగా కొట్టుకో, ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. దేవుళ్ళాటి బాబు మీద అంత నిందేసినందుకు నీకు బుద్ధి వచ్చేవరక కొట్టుకో.
3: శబాసే, అలా చెప్పు ఆవిడ గోరికి.
1: ఏమిటి ఒకళ్ళు నాకు చెప్పేది? ఆ పోయినోడు పిరికోడు, పిరికోళ్ళు అసలు ఈ సమాజంలో బతకడం అనవసరం.
3: ఆ మాట అనకమ్మా, నా జీవితంలో ఎందరో ఎన్నో రకాలుగా పోయిన వాళ్ళని చూశాను, కానీ బతికుండగానే సుసానానికి నడుచొచ్చి తనకు తానే కొరి అంటించుకునే మనిషిని నేను మొదటిసారి చూశానమ్మా. ఎంత గుండె ధైర్యం ఉండాలమ్మా అలా కాలిపోవటానికి. అయినా నువ్వేసిన ఎందుకంటే ఈ చితిమంటలు చాలా చిన్నవమ్మా. బహుశా ఆ బాబుకి ఆయనిచ్చుంటాయి. దేవుడు లాంటి మనిషి మీద అంత నిందేయడానికి నీకు మనసెలా ఒప్పిందమ్మా?
5: సరయా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నా పర్సనల్, నీ జోక్య అనవసరం.
3: బావా, ఇక నీ బతుకు పబ్లిక్కే బాబు. నీ తండ్రి పోయాడన్న బాధ మీ ఆవిడలో కలగటం లేదు, కనీసం ఓ మనిషి నిష్కారణంగా పోయాడన్న బాధ కూడా మీ ఆవిడలో లేదు. ఈ నిజాలేవి తెలుసుకోకుండా ఆ పోలీసుడు మమ్మల్ని అనుమానిస్తున్నాడు. వాళ్ళకి చెప్పు బాబు, వాళ్ళకి చెప్పు బాబు నీ పిల్లని నిందేసిన సంగతి. అందుకు కారణమైన నీ పిల్లని లోపల ఇచ్చు బాబు, అప్పుడన్నా మీ నాన్నకు నా హింస చేసినోడు అవుతావు. నాను వచ్చి సాక్షీకరణ చెప్తాను బాబా.
1: అంటే నన్ను ఇంత అల్లరి చేయడం కోసం తీసుకొచ్చావన్నమాట? అడ్డమైన వాళ్ళతో నీతులు చెప్పించుకునే అవసరం, మాటలు పడాల్సిన కర్మ నాకేం లేదు. నా మీద గనక రిపోర్ట్ ఇచ్చావనుకో నువ్వెలా బతుకుతావో చూస్తాను నేను. నా గాని తెక్క రేగిందంటే నిన్ను కూడా మీ నాన్న దగ్గరికి పంపిస్తాను. ఛీ, నాతో మాట్లాడక అసలు.
5: రమ్య, రమ్య ప్లీజ్. రే, నిన్ను తుపాకితో కాల్ చేస్తాను, పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే. నాకు లైసెన్స్ కూడా ఉంది. రమ్య ప్లీజ్ వెళ్ళిపోకు, నేను వస్తున్నాను. వెయిట్ వెయిట్.
3: ఎల్రా ఎల్లెల్ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బావా, నీ అంతరాత్మని సంపుకుని మరిగిపోతున్నావు బావా.
4: నీకెడిసి ఎవడేటి, ఇందాక చెప్పాడు కదా పెళ్ళం దగ్గర తాకట్టెట్టేశాడు అంతరాత్మని. అంత అన్నాడు, ఇంత అన్నాడు, చూడు చూడు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడో కుక్కెనకల కుక్కనాగా.
3: అట్నెందుకు అవమానపడుతా? వీడికంటే అయ్యేనయ్యే. ఏడు బాబు, మళ్ళీ ఇచ్చేసినావు, తుపాక్ దాన్ని తెచ్చేసినావేటి, కాల్చేస్తావా? దా కాల్చి కాల్చి.
0: లేదు, నీకు నిజం చెప్దామని వచ్చాను.
3: ఏడు బాబు నిజం?
0: అవును నిజమే, నేను పెళ్ళాన్ని ఎదిరించలేను. నన్ను ఏం చేయమంటావు? నా పెళ్ళం వెళ్ళి ఓ ఫాల్స్ రిపోర్ట్ ఇస్తే కట్నం కోసం వేధించామని నాతో పాటు నా తండ్రిని కూడా మూసేస్తారు. నన్ను కన్న పాపానికి నా తండ్రిని జైలుకు పంపించమంటావా? నా తండ్రి కోడల మీద రిపోర్ట్ ఇస్తే ఎవరిని మూయరు. అందుకే నేనేమి చేయలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను.
3: ఎల్లు బాబు ఎల్లెళ్ళు, ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. ఈ కాళ్ళు మేళ్ళు శాశ్వతం కావని తెలుసుకో బాబు.
4: ఆపో, ఎల్లి ఆ అడ్డును పిలు. ఇప్పటిదాకా తెగ పేలినాడు కదా కేసు రాసేస్తాను కేసు రాసేస్తానని, ఇప్పుడు 7 శాతాలు చూద్దాం. పిలు ఏవయ్ ఏటి హెడ్ని పిలు. ఓ హెడ్ బాబు, ఫోన్లో బేరా లాండ్ సాల్ గాని రా. ఎవరికి తెలీదు, ఇక్కడ సిగ్నల్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఏంటి మీరు రోజు మాట్లాడుకోవట్లేదేటి, రా అవయ్యా.
3: రాండి బాబా.
4: ఏటి బాబు నువ్వు చూసుకునేది కాదు, ఏటి నువ్వు చూసుకునేది? ఆవిడ గారు పెట్టిన బాధలు భరించలేక దేవుళ్ళటి మనిషి మాడి మసైపోనాడు. ఇదిగో ముంద కోడలు లోపలయ్యి బాబు.
6: అంత కోపం దేనికే, ఏటల్లా తిరగబడిపోతున్నావు?
4: ఇది కోపం కాదండి, బాధ బాధ. ఈ లోకంలో పేదోడెప్పుడు తిరగబడలేదు, కన్నెర్ర చెయ్యలేదు. పేదోడే గనక తిరగబడితే శివుడు 3 కన్ను తెరిసినట్టే. ఆ ముందవండి లోపలేయి.
6: అంటే ఎవరిని లోపలేసిమంటావు? పోయినోడు పోతూ పోతూ ఓ సూసైడ్ నోట్ రాసి మరీ పోయాడు.
4: అదే
6: తన సావుకు ఎవరు కారణం కాదని, ఈ జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోతున్నానని ఉత్తరం రాసి మరీ పోయాడు. అధికారులందరికీ కాపీల మీద కాపీలు పంపించేసినాడు. ఇది అత్తగారి చేతిరాతని ఆడు కొడుకు కోళ్ళు ఒప్పుకున్నాక ఇక నువ్వు నాను చేసేదట నా నాటి.
4: అయితే నువ్వేటి చేయలేవన్నమాట, నువ్వేటి చేయలేవన్నమాట. ఇదిగో నువ్వు ఊరుకున్నా మే ఊరుకోవయ్యా, కమిషనర్ కాడికి వెళ్తాం.
6: కమిషనర్ దగ్గరికి వెళ్తావరా? రే నువ్వు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటారా? మేము ఫాల్స్ అని చెప్పి మిస్టేక్ ఫ్యాక్ట్ కింద తీసేస్తావరా? రే పోలీసోడు కేసులో రాసిందే భగవద్గీతరా? అయినా రే నీకెందుకు రే దొర్రా, పోయినోడేమన్నా నీ సొంత మనిషి ఎట్లా అలా బాధపడిపోతావు? ఇందాకని చూస్తాను నువ్వు
3: బావో. మనం మనుషులం బావో, ఇదేంటారా చెట్టు పైన ఓ కాకి కింద పడి చచ్చిపోతే ఎన్నో కాకులు కావు కావు మరి ఒకటిగా ఏడుతాయి బాబా, ఆ సావును జాలిగా పంచుకుంటాయి బాబా. ఏటి కాకిపాటి ఇలుసేనాడా బాబు? మరిసే ఎప్పుడు నేర్చుకుంటాం బాబు వాటిని చూసి. అయినా కాకులుంటాయో మనకెప్పుడు గుర్తొస్తుంది గనక, ఎంత పెండా కూడు పెట్టినప్పుడు తప్ప. ఆ కూడు తిని మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి, కాకిపాటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు బాబు. ఆ కొడుకు నా కొడుకు కార్డులు చూసుకుంటాడు గానే కన్న తండ్రి కాలిపోయిన సీతేపు కన్నెత్తు కూడా చూడలేదు బాబు. ఇలాంటి కొడుకుని కన్నా తండ్రి పోవడమేనా ఏం బాబు? బాబు ఇప్పుడు నాకేటనిపిస్తున్నాదో తెలుసా, ఇలాంటి లోకంలో ఇక ఎవరి తలకి ఆడే కొరువు పెట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు వస్తుంది బాబు.
6: అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏదో ఊరెళ్తే బట్టలు సర్దుకున్నట్టు ఎవడికర్రలు ఆడే సర్దేసుకొని కాటుకొచ్చి కాల్చుకుపోయే రోజు వచ్చేస్తుందంట వెటరా. నీకు ఎంత ముందు చూపించాడు దేవుడు, ఏమో రావచ్చేమో. ఎవరికోసమో ఎవడో ఏడ్చే టైము ఈడ్చే టైము ఉండదేయడమోరా. అయినా ఈ లోకంలో ఎవర్రా బతుకున్నారు? కొందరు శారీరకంగా చచ్చిపోతున్నారు, కొందరు మానసికంగా చచ్చిపోతున్నారు. ఏట్రా అన్ని నిజాలే మాట్లాడేస్తానా నీ? ఎలా
4: మాట్లాడు బాబు, మాట్లాడు నిజాలు మాట్లాడు.
6: అరే పోలీసుడు ఎక్కువగా మాట్లాడకూడదురా, ఎవడైనా మాట్లాడితే ఖండించాలా దండించాలా. పోలీసుడు నిజాలు మాట్లాడడం మొదలెడితే చాలా ఇబ్బందిరా, మా బాధను మీకేం తెలుసురా. రే సారయ్య ఆ పోయినోడు గుండాకి చస్తే ఆడి కొడుకు తీసుకొచ్చినట్టు ఆడిని నువ్వే కాల్చినట్టు రాసుకున్నావు
3: బావా.
6: ఈ ఫారాల మీద నువ్వు సంతకం చేస్తే ఆడెళ్ళి ఓ డెత్ సర్టిఫికెట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆడు బాబు లాకర్లో దాచుకున్న డబ్బు బంగారం తెచ్చుకుంటాడు. సంతకం చేయరా ఇదిగా, ఇవన్నీ ఆ చచ్చిపోయినోడు పనులనుకో.
4: అవును బాబు, అంతో ఎంతో ఎంతో కొంతైనా నేకపోతే అతగాడి పని నీకెందుకు బాబు? మామా చేసే నీ పని నీకుంది కదా, పోరాగా చేసి మామా.
3: చేస్తాను బాబు.

0: తెత్తాను. కన్న తండ్రి శవాన్నైనా పూరగా కాలకముందే పెళ్ళామంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే పెళ్ళం మాట కాదనలేడు కదా. కానీ బావో, నాదొకటే కోరిక, ఆ తండ్రి తాలూకా బూడిది తీసుకుని కాశీలోనైనా కలపడానికి ఓ పాలు రమ్మని శివబాబా కొడుకుని. ఆ తండ్రి ఆత్మైనా సంతోషిస్తుంది బాబు. సరేరా, ఇదో గొడవ ఉండు, ఫోన్ చేస్తాను. బాబు, నేను హెడ్ని మాట్లాడుతున్నాను. ఏ లేదు బాబు, అస్థికి తీసుకెళ్ళడానికి ఓ పాలు రమ్మంటున్నాడు మీ నాన్న స్నేహితుడు. అలాగే బాబు, ఉంటాను బాబు.
1: ఏటి బాబు, ఏటన్నాడు? వస్తానన్నాడా?
2: ఎందుకు రాడే, పెళ్ళం వల్ల నలిగిపోతున్నాడు కానీ తప్పక వస్తాడు.
0: ఏట్రా వచ్చేది నా లాటి, అస్థికెళ్ళిన ఆస్తులో తీసుకుపోవడం అంటున్నాడు. అవతలాడు పెళ్ళం సస్తాను సస్తాను పరిగెడుతుందంట, ఈడు దాని వెనక పరిగెడుతున్నాడు. సంతకం చేయడానికి అంతసేపు ఆలోచిస్తా బెట్రా. నేనేమైనా సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కట్టడం లేదు, సభ పంచాయతీ జరిపించడం లేదు, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం లేదు, చివరికి అసలు ఏమీ చేయడం లేదు. మరి నువ్వేట్రా అంత నరిగిపోతున్నావు, పెద్ద గవర్నర్ లాగా సంతకం ఏటా?
1: సంతకం చేసి మామా, మనకి ఎందుకు వచ్చిన గొడవ, సంతకం చేసి.
2: మరి ఈ బూడిదో
0: రే, మరోసారి అస్థికలు గట్ర అన్నామంటే ఆ కొరక నీ అస్థికలు ఏరుకోవడం నీ కొడుకు రావాల్సి ఉంటుంది. జరిగింది ఇక్కడితో మర్చిపో, ఇది పెద్దల వ్యవహారం కాదు. కూడదు అన్నామంటే రే, పిచ్చాసుపత్రికి పంపించేయగలి జాగ్రత్త. అస్థికలు అటు అస్థికలు
2: ఆ పనిసేయి బాబు. ఈ పిచ్చోళ్ళ కంటే లోకంలో అదృష్టమంతులు ఎవరుంటారు బాబో? బాబో, ఎవరు తీసుకెళ్ళినా తీసుకెళ్ళిన పోయినా నాన్ను తీసుకెళ్తాను బాబు. ఈ అత్తికలు కాశీకి వెళ్తాను బాబు, గంగలో కలుపుతాను. బాబు ఆత్మ శాంతించేలా చేస్తాను బాబు.
1: ఏటి మామా, నీకు నిజంగా మతిగాని పోనదా? ఏటి ఉన్న పొలంగా కాశీకి ఎలాగెళ్తావు? మనకు ఆడంత డబ్బు అది.
2: బాబు ఇచ్చినాడు, ఇదో ఈ నోట్లన్నీ బాబు ఇచ్చినవి. అలా అనుమానంగా చూడకే నానేటి తప్పు చేయలేదు, చేయను కూడా. కాశీకెళ్ళు సారయ్యా అని బాబు ఇచ్చినాడు, ఇంకేదో చెప్పినాడు, కాదనలేకపోయినాను. నిన్ను తీసుకెళ్ళొచ్చని ఆశపడినానే. నువ్వు మా అమ్మోగదే, ఈ డబ్బు మనకి ఇవ్వటం వలన బాబుకి ఎంత సంతోషం కలిగిందో నాన్ చెప్పలేను. కానీ బాబు అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలపాలంటే నాకు అంతకంటే సంతోషంగా ఉందే. మనం ఎడదాం నువ్వు కళ్ళు, మనం వెళ్దాం, మనతో పాటు బాబు అస్థికలు కూడా తీసుకెళ్దాం. పాపం బాబు ఎంత నలిగిపోయినాడో, ఇసుమంత ఓదార్పు లేక ఓదార్చే దిక్కునేక మాట్లాడుకునే మనిషినేక మనసునేక ఎంతలా నలిగిపోయాడో, తలుసుకుంటేనే బాధేస్తుంది.
1: అంతేనయ్యా, అంతే. మా అయ్య అంటూ ఉండేవాడు, పిల్లలు పెరిగి తల్లిదండ్రులకు స్నేహితులు అవ్వాలి కానీ శత్రువులు అవ్వకూడదు అని. బాబు కొడుకు పెరిగి పెద్ద సెట్ అంతైనా కూసింత నేటనివ్వలేకపోయాడు. భర్త చచ్చిపోయిన ఆడది మనసు సంపుకునైనా పిల్లల దగ్గర బతికేయగలదు, కానీ భార్య చచ్చిపోయిన తర్వాత మగోడు దిక్కులేనోడు అవుతాడయ్యా. ఈ బాబుని చూస్తే అదే అనిపిస్తుంది. ఓ భార్యగా అయినా తల్లిగానైనా అక్కగానైనా చెల్లిగానైనా ఆడది మాత్రమే ఆత్మీయత పంచగల కల్పవృక్షం అయ్యా. పాపం బాబుకు వృక్షం కరువు అయిపోయింది, అదే నిజమనిపిస్తుంది. వెళ్దాం అయ్యా, వెళ్దాం. బాబు అస్థికెళ్ళి కాశీకి తీసుకెళ్దాం. ఏనాటి రుణమో బాబుకి మనకి, ఇలాగైనా తీరని. ఉండు, అస్థికలన్నీ మూట కడతాను.
0: పదే పోదాం పద, కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుందాం, స్వామిని పిలుద్దాం. ఇక్కడ ఖాళీ బూడిదవుతున్న కథలెన్నో ఉన్నాయి, బతుకులెన్నో ఉన్నాయి, వాటిని సమాధానపరచడానికి ఓ కాశీ వాసి ఓ పాలు రావయ్యా అని ఏడుకుందరే.
3: మీరెంతవరకు ఓ కాశీవాసి రావయ్య నాటకం విన్నారు. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, ఇందులో ఆనంద్ శ్రీ వంకాయల సత్యనారాయణమూర్తి, సారయ్య శ్రీ ఏ మల్లేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీ కేవీఎండి ప్రసాద్, రవి శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, నూకాలు శ్రీమతి కె విజయలక్ష్మి, రమ్య శ్రీమతి వి లక్ష్మీ ప్రసన్న. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: యాద్ రక్తే హై హీరో కో వేసే హీ విలన్ కో భీ నహీ భూల్ పాతే హై. ఏక ఐసే హీ కలాకార్ సదాశివ్ అమ్రాపుర్కర్, జిన్హోనే పర్దే పర్ విలన్ కా కిర్దార్ నిభా కర్ హమారే దిల్ మే పైదా కియా ఏక్ ఖౌఫ్, ఔర్ దూసరీ ఓర్ అప్నీ కామిక్ అందాజ్ సే ठहाका लगाने पर किया मजबूर. पर फिल्मी पर्दे से दूर कैसा था उनका व्यक्तित्व? पर्दे पर विलेन बनते सदाशिव अमरापुरकर असल जिंदगी में थे कैसे? उनका ये व्यक्तित्व हमारे सामने लाई हैं उनकी बेटी रीमा अमरापुरकर, उजाले उनकी यादों के. इस कार्यक्रम में आज जाने माने अभिनेता सदाशिव अमरापुरकर की यादों के उजाले हमारे साथ बांट रही हैं उनकी सुपुत्री रीमा अमरापुरकर. आपसे बातचीत की है यूनुस खान ने. आइए सुनते हैं इस बातचीत की पहली कड़ी.
5: दोस्तों नमस्कार, मैं हूं आपका दोस्त यूनुस खान और उजाले उनकी यादों के कार्यक्रम में आज हमारे साथ एक बहुत खास शख्सियत मौजूद हैं जो एक और बहुत ही खास शख्सियत को याद करने के लिए हमारे इस कार्यक्रम में आई हैं. कार्यक्रम का नाम ही उजाले उनकी यादों के है, तो आज का कार्यक्रम है उजाले सदाशिव अमरापुरकर की यादों के. और ये उजाले बांटने के लिए मौजूद हैं उनकी बेटी रीमा अमरापुरकर. बहुत बहुत स्वागत रीमा जी.
6: धन्यवाद धन्यवाद.
5: पिताजी की यादों के उजाले बांटने के लिए आकाशवाणी के स्टूडियोज में, विविध भारती के स्टूडियोज में आते हुए जो पहली फीलिंग है वो क्या है?
6: आकाशवाणी या विविध भारती के स्टूडियोज में मैं जब भी आती हूँ तो थोड़ा मैं अपने बचपन में चली जाती हूँ, बिकॉज हमारी पूरी फैमिली का आकाशवाणी, ऑल इंडिया रेडियो, विविध भारती, इससे बहुत ही करीबी संबंध रहा है. तो मेरी माँ भी रेडियो आर्टिस्ट थी, अलग अलग ड्रामास, एड फिल्म्स में उन्होंने काम किया था ऑल इंडिया रेडियो के लिए. मैं खुद बचपन में मराठी दो शोज कर चुकी हूँ जिसमें मैं वॉइस आर्टिस्ट थी. और सबसे ज़रूरी बात कि 77-78 में मेरे पिताजी सदाशिव अमरापुरकर एक ही बार उन्होंने पूरी लाइफ में जॉब करी है जो उन्होंने आकाशवाणी के साथ की है
5: परभणी में.
6: परभणी में तो वो एज एन अनाउंसर उन्होंने ज्वाइन किया था और वहां पर वो लगभग 2 महीने टिके, तो ये टिके ही कहना सही होगा, बिकॉज उनकी वो पर्सनालिटी नहीं थी कि वो जॉब करे. क्योंकि शादी हो चुकी थी, 2 बच्चियां थी, तो इसलिए पिताजी को दिखाने के लिए कि नहीं नहीं मैं कमा रहा हूँ, उन्होंने वो जॉब की थी.
5: ये सोचकर कितना मजेदार लगता है कि वो मराठी में बोलते होंगे आकाशवाणी का ये परभणी केंद्र है.
6: या और उनकी आवाज तो वैसे भी उनकी स्ट्रेंथ थी, आज भी है. मतलब आज भी जब भी हम आवाज सुनते हैं तो फैमिली मेंबर्स की तो हमारी आंखें भर आती है. उस वक्त तो उनकी ताकत बहुत ही ज्यादा थी उस आवाज की, तो उनके बहुत सारे फैंस हो गए थे. और फिर ऐसे हुआ कि एक पॉइंट पे मम्मी को ऐसे लगने लगा कि अरे अभी बहुत ही ज्यादा फैंस हो रहे हैं इनके, विशेषतः लड़कियां, तो ये अगर छोड़ रहे हैं जॉब तो ठीक ही बात है.
5: वाह वाह वाह. ये रेडियो में आना उनका कैसे हुआ था, इसकी कोई कहानी हो तो वो?
6: हाँ, तो उसमें बात ऐसी थी कि जैसा मैंने कहा कि पापा बिल्कुल ही पूरी तरह से वो थिएटर, रंगमंच, नाटक, इसमें पूरी तरह से इन्वॉल्व थे. उनके दिमाग में 2400 घंटे वही चलता था. और माँ की और उनकी जो मुलाकात हुई थी वो भी नाटक के दौरान ही हुई थी. मतलब मज़े वाली बात यह है कि वो बचपन से, जैसे हम लोग कहते हैं किंडरगार्टन से, वैसे बचपन से वो एक ही स्कूल में, एक ही क्लास में पढ़े. लेकिन कॉलेज में क्योंकि माँ बहुत होशियार स्कॉलर, उस जमाने में जो कंसेप्ट थी स्कॉलर की वैसी स्कॉलर थी, तो इसलिए उसने साइंस लिया हुआ था और पापा ने आर्ट्स लिया था. तो कॉलेज में भी वो एक ही कॉलेज में थे. तो जब थिएटर करना शुरू किया तब उन्हें लगा नहीं नहीं नहीं ये सुनंदा ने करना चाहिए हमारे साथ काम, तो इसलिए उन्होंने उनसे रिक्वेस्ट करी. और फिर वो थिएटर में मम्मी जो घुस गई तो फिर साइंस वायंस सब पीछे रह गया, थिएटर ही चलता रहा.

శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసార కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం రేడియో 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఈనాటి మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభం.

ముందుగా వినండి. అబ్బాయి గారు చిత్ర నుంచి కోరిన శ్రోతలు బద్దుల గంగాధర్, బద్దుల లక్ష్మి, రాఘవేంద్ర, అరుంధతి, పల్లవి, కిసాన్ రెడ్డి, ప్రియదర్శిని, రజిత, లహరిక. జాక్రాన్పల్లి మండలం నుంచి, సికింద్రాపూర్ గ్రామం నుంచి వ్రాశారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: ఇప్పుడు వినండి, రావణుడే రాముడైతే చిత్రం నుంచి, చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ కోరిన ఈ పాట.

0: ముఖ్యమైన ప్రాంతాల్లో నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుని ఒత్తిడిని జయించేందుకు యోగా ఒక అద్భుతమైన దివ్య ఔషధమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రజలంతా యోగాను జీవితంలో తప్పనిసరిగా భాగంగా చేసుకోవాలని, ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లోనూ యోగాను అధికారికంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. అయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీకి ఐటీ కంపెనీలన్నింటినీ తామే తీసుకొచ్చామని, బీఆర్ఎస్ చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. విదేశీ కంపెనీలు ఎప్పుడైనా కేంద్రంలో ఉన్న బలమైన ప్రభుత్వాన్ని, దేశ నాయకత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టడానికి వస్తాయన్నారు. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ తెలంగాణలో ప్రశాంతంగా ముగిసింది. పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు నిర్వహించారు. వికలాంగులైన విద్యార్థులు సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. అక్కడక్కడ 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. తెలంగాణలో సుమారు 72,956 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు హాజరు కావాలని నమోదు చేసుకున్నారు. వీరందరి కోసం రాష్ట వ్యాప్తంగా 24 నగరాల్లో 208 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిజిక్స్ క్వశ్చన్లు లెంగ్తీగా ఉన్నాయని, బయాలజీ పేపర్ బాగుందని, కెమిస్ట్రీ కొంత హార్డుగా ఉందని అభ్యర్థులు తెలిపారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే యోగా సాధన తప్పనిసరని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ప్రాచీన భారతీయ యోగా విధానాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆయన కొనియాడారు. తాండూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన,
1: యోగా అనేది మన ప్రాచీనంగా కాల్చి అదొక సైన్స్ తీరుగా హెల్త్ కొరకు, ఆరోగ్యం కొరకు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినాక ఇది అంతర్జాతీయ స్థాయికి వచ్చింది. మన భారతదేశంలో కూడా ఈ రోజు కోట్లాది మంది మళ్ళీ యోగా మొదలుపెట్టింది.
0: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో కేసులు లేని ఉద్యమకారులు, కళాకారులు, రచయితలను గుర్తించడంలో కొన్ని సమస్యలున్నాయని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు ఎం కోదండరాం తెలిపారు. మహబూబాబాద్ లో జరిగిన జిల్లా స్థాయి ఉద్యమకారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారుల నుంచి వచ్చిన వినతులను కమిటీ దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట సాధన కోసం పోరాడిన వారికి తగిన గుర్తింపు, గౌరవము దక్కాలన్నారు. ఉద్యమకారులపై నమోదైన కేసులు, జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించే అంశాలపై కూడా కమిటీ పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలులో విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై తెలంగాణ ప్రజల గోడును వినిపించేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అమలు కాని హామీల అంశాన్ని నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. తన కోసం మరొకరితో రాజీనామా చేయించి తెలంగాణలో రాజ్యసభ సీటు తీసుకోలేదన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తిని కాబట్టే అక్కడి నుంచే సీటు కోరుకుంటానన్నారు. తనపై లీగల్ కేసులేమీ లేవని చెప్పారు. ఒక కేసు అంశాన్ని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదనే కారణంతో ఈసీ తన నామినేషన్ను తిరస్కరించారు.

0: చిందన్నారు. తన సీటు చోరీ జరిగిందన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ జీపీ ప్రసాద్ మాట్లాడుతూ, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తి రవాణా పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. ఆయన ఈరోజు ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ, సంస్థలో ఒక కిలో బొగ్గు కూడా దొంగతనానికి గురయ్యే అవకాశం లేదన్నారు. జీపీఎస్, ఆర్ఎఫ్ఐడి ట్యాగులు, జియో ఫెన్సింగ్, సిసి కెమెరాలు, వే బ్రిడ్జిల ద్వారా ప్రతి లారీని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో బొగ్గు రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతోందని చెప్పారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆయుష్ వైద్య విభాగం, జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో యోగా సాధకులు, విద్యార్థిని విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ, యోగా అనేది చాలా సులభమైన ప్రక్రియనని, దీనిని ప్రతి ఒక్కరూ సులభంగా నేర్చుకోవచ్చని, తద్వారా చదువుపై చేసే పనిపై ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు.
1: యోగా ఇక్కడ వయసుకి సంబంధం లేకుండా చిన్న పిల్లగాటి నుంచి చాలా మంది వచ్చి చాలా చక్కగా యోగా చేయడం జరిగింది. కానీ ఇంత సింపుల్ గా యోగా చేస్తే మజల్స్ అన్ని మనకే బాడీలో తెలుస్తుంది ఎంత యాక్టివ్ గా మనం ఉంటాం అనేది. సో దీన్ని వారానికి ఒక 4 రోజులైనా సమయం కేటాయించి అందరూ మన ఆరోగ్యం కోసం యోగాని నేర్చుకోవాలి.
0: రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాల్పల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 208 కేంద్రాల్లో ఈరోజు నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సుస్వరాల సినీ గీత మాలిక సినీ రంజని వినండి. ముందుగా భూకైలాస్ చిత్రం నుంచి

మనం చేసే పనిలో ఏమాత్రం తేడా కనిపించినా మనకు భయం వేస్తుంది. మార్పు అనేది జీవితంలో సహజంగా జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, పిల్లలు కొత్తగా స్కూల్ మారుతారు, ఎంతో భయం వేస్తుంది. పెద్దలు ఆఫీసు మారుతారు, భయం వేస్తుంది. ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళి ఉండాల్సి వస్తుంది. ఎలాగో అక్కడ ఎలా పరిస్థితులు ఉంటాయో, వాతావరణం ఏంటో అని భయం వేస్తుంది. కానీ ఈ మార్పు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆపగలమా? మార్పు అనేది సహజంగా జీవితంలో జరిగే ప్రక్రియ. దీనివల్ల మంచా చెడ నష్టమా లాభమా అని మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం, ఓ టెన్షన్కి గురి అవుతూ ఉంటాం. కానీ దీన్ని ఎలా మనము పరిష్కరించుకోవాలో ఈ పాట తర్వాత చూద్దాం. ఇప్పుడు వినండి శంకరాభరణం చిత్రం నుంచి.

మార్పు చాలా వచ్చింది మనలో నుంచి. విద్యారంగంలో, వైద్య రంగంలో విశేషమైన మార్పు వచ్చింది. అవి నాణ్యత లేని లాభసాటి వ్యాపారాలుగా మారిపోయాయి. ఒకప్పుడు అందరూ గ్రామాల్లో నివసించేవారు, కానీ ఇప్పుడు అందరూ కూడా వ్యవసాయం వదిలేసి నగరాలకు, నగరాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి పెద్ద నగరాలకు, రాజధాని నగరాలకు, దేశాలకు కూడా వలస వెళ్ళిపోతున్నారు. కాబట్టి మార్పు అనేది సహజమే. ఈ మార్పుని మనం ఎలా తీసుకోవాలి? మార్పుకు భయపడితే ఎలాగా? గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారడం అనేది ఒక మార్పు. ఒక అజ్ఞానిగా ఏమీ తెలియని వ్యక్తి జ్ఞాని అవ్వడం ఒక మార్పు. కాయ పండవడం ఒక మార్పు. కిరాతకుడు సాధువుగా మారడం ఒక మార్పు. మార్పు అనేది చెడు కాదు. మార్పు లేకపోతే మనలో వికాసం అసాధ్యం. మరి మనమేం చేయాలి? మార్పుకి భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో జరిగే ప్రతి మార్పును అంగీకరించడమే మనం చేయగలిగింది. అయినప్పటికీ ప్రతి మార్పును మనం వినియోగించుకోవడమా లేదా అనేది మన విచక్షణా జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఈ మార్పును గురించిన అవగాహనను అందరికీ కలిగించడం ద్వారా మనం వారిలో మంచి మార్పును చూడవచ్చు. ఇప్పుడు వినండి తరువాతి పాఠం.

మీరు విన్న పాట పడమటి సంధ్యారాగం చిత్రం నుంచి, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

హిందీలో వివిధ భారతి కార్యక్రమం రిలే అవుతాయి. ఇక రేపటి మా సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు అభిరుచి ఉంటుంది, 5:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది, 5:45 సినీ రంజని, 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది, 7:45 వికసిత్ భారత్, 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు, 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతారు.

0: ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 2,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000కు పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయే కే ఆస్ పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయే తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే 3 అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ ను ప్రారంభించి, రాష్ట వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే

0: ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కళా సిఖాతా హై. యోగ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హైన్ తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై.
0: ఫీఫా ప్రపంచ కప్ లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్ లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో

0: పశు పోషకులకు పశు పాలకులకు స్వాగతం. ఈరోజు రాజేంద్ర నగర్లో ఉన్న కోళ్ళ శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. వారు ఈరోజు ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు మన రైతుల కోసం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పెరటి కోళ్ళ పెంపకం చేపట్టే ఆసక్తి గల రైతులకు, యువ మహిళా మనులకు అందరికీ చక్కటి ట్రైనింగ్ ఈరోజు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ శిక్షణ విభాగంలో చాలా ఆసక్తిగా అందరూ పాల్గొన్నారు యువ రైతులు. మరి ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం ఎలా, సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తున్నారు, తర్వాత ఈ శిక్షణ ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని ఈ రైతులు పొందుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఈ కోళ్ళ పెంపకంలో విస్తరణ చేపడుతున్నారు అన్న వివరాలని మనం సంపూర్ణంగా సమగ్రంగా కోళ్ళ శాస్త్ర విభాగం డాక్టర్ హనుమంతరావు గారు శాస్త్రవేత్త వారిని అడిగి తెలుసుకుందాం. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి డాక్టర్ హనుమంతరావు గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం మన దేశంలో పంటలతో పాటు కోళ్లను పశువులను పెంచుతున్నటువంటి సందర్భంలో మన రైతులు ఉన్నారు. అయితే పూర్వకాలం పాడి పంట అన్నారు, పాడి ఉండాలంటారు, పంట ఉండాలంటారు, పాడి ఉండడానికి పశువులు కావాలంటారు, అలాగే ఈరోజు నేటి కాలంలో మాంస వృద్ధి కూడా అవసరం ఉందంటున్నారు.

0: పౌరులకు చక్కటి మాంసం అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు విస్తారంగా ఈ అంశం గురించి మనం మాట్లాడుతుండడం టీవీలలో రేడియోలో కూడా మనం వింటున్నాం చూస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో ఈ గ్రామీణ ప్రాంతంలో నాటుకోళ్ళ పెంపకం గురించి మీరు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. మరి ఈ శిక్షణ తరగతులు ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు మీరు మన గ్రామీణ రైతుల కోసం శిక్షణ ఇస్తున్నారు, ఈ వివరణ ఒకసారి మన శ్రోతలకు, పశు పోషకులకు, పశుపాలకులకు తెలియచేయండి.
1: నమస్కారం సార్. మేము మా కోళ్ళ శాస్త్ర విభాగంలో ముఖ్యంగా మాది ఇక్కడ మూడు ఇంపార్టెంట్ విషయాలు నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు. బోధన, పరిశోధన, విస్తరణ, ఈ మూడు కార్యక్రమాలని మేము ముందుకు తీసుకెళ్తా ఉంటాం. బోధనలో చూసినట్టయితే మా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి మేము బోధన చేస్తూ ఉంటాము. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పిహెచ్డి స్టూడెంట్స్కి పరిశోధనలు చేస్తూ ఉంటారు వాళ్ళ పీజీ రీసెర్చ్లో భాగంగా. దాంతోపాటు మాకు ఇంకో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే విస్తరణ కార్యక్రమాలు. సో ఎస్పెషల్లీ పశు పోషణ పైన, కోళ్ల పెంపకం పైన విస్తరణ మేము చేస్తూ ఉంటాం. విస్తరణ అంటే ఇక్కడ మా దగ్గర జరిపిన పరిశోధనలు, లేకపోతే కొత్త విషయాలని రైతులకు అక్కడ వాళ్ళు అవలంబించేలాగా, వాళ్ళకు ఆదాయం పెరిగేలాగా, వాళ్ళ పోషకలు తీర్చడానికి, ఫుడ్ సెక్యూరిటీ మెయిన్గా, తర్వాత లైవ్లీహుడ్ కొరకు వాళ్ళు చేపట్టడానికి మేము చిన్న చిన్న మెలకువల నుండి పెద్ద శాస్త్రీయ పరంగా వచ్చిన మార్పులని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం మా విస్తరణ భాగంలో.
0: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా వినాలనిపించేటట్టుగా ఉంది మన రైతు సోదరులకు కానీ మాకు కానీ. మరి ఇటువంటి సందర్భంలో మీరు ప్రత్యేకంగా ఈరోజు నాటుకోళ్ళ పెంపకం గురించి మీరు శిక్షణ తరగతులు ఇస్తున్నారు, మరి ఈరోజు మీరు శిక్షణ తరగతులు ఇస్తున్నారు, ఏ కోళ్ళ గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేయడం జరిగింది, ఆ వివరాలు ఒకసారి మన శ్రోతలకు వివరించండి.
1: సో మా శిక్షణ కార్యక్రమంలో మేము ఎలా చెప్తామంటే, మా రైతులకి వాణిజ్య సరిలో పెంచే కోళ్ళ రకాలు, తర్వాత పెరట్లో పెంచే కోళ్ళ రకాల గురించి వాళ్ళకు విస్తారంగా చెప్తా ఉంటాం. ఎలా అంటే, వాణిజ్య సరిలో పెద్ద రైతులు పెంచాలనుకుంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఎక్కువనే ఉంటుంది. మాంసం కొరకు పెంచే బ్రాయిలర్ కోళ్ళు, లేకపోతే గుడ్ల కొరకు పెంచే లేయర్ కోళ్ళ గురించి చెప్తాము. అలాగే చిన్న సన్నకారు రైతులు, లేకపోతే నిరుద్యోగులు, భూమి లేని వాళ్ళు ఉంటే పెరట్లో పెంచడానికి అనువైన రకాల గురించి వివరిస్తూ ఉంటాం. ముఖ్యంగా పెరట్లో పెంచడానికి ఎలా ఉంటాయంటే, కలర్ కోళ్ళు ఉంటాయి, అంటే మన నాటుకోళ్ళు, దేశీ వాళ్ళ కోళ్ళు ఉండొచ్చు, లేకపోతే అభివృద్ధి పరిచిన కోళ్ళ జాతులు ఉండొచ్చు. మొత్తానికి వాళ్ళకేంటి ఆదాయము, వాళ్ళ పోషక అవసరాలు తీర్చడానికి ముఖ్యంగా మహిళలకు ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా మహిళలు చేపడతా ఉంటారు, వీటి జాగ్రత్తలు మహిళలు ఎక్కువగా తీసుకుంటుంటారు కాబట్టి మా దగ్గరికి ఎక్కువగా సన్న చిన్నకారు రైతులు, లేకపోతే నిరుద్యోగులు, భూమి లేని వాళ్ళు వస్తూ ఉంటారు, పెట్టుబడి అంతగా పెట్టలేని వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పెరట్లో పెంచే కోళ్ళ రకాలు అనువైన ఉన్నవాటిగా సూచిస్తూ ఉంటాం. అందులో ఎన్నో రకాలు ఉంటాయి, మా రాజశ్రీ కోళ్ళ రకం కానీ, లేకపోతే ప్యూర్ అంటే స్వచ్ఛమైన నాటుకోళ్ళ రకాలు, కడక్నాథ్ రకము, అసిల్ పందెం కోళ్ళ రకాలు, లేకపోతే నికోబారి అని, టెలిచెరీ అని, గ్యాగస్ అని, ఎన్నో దేశీ వాళ్ళ కోళ్ళ రకాలు ఉంటాయి. సో రైతు యొక్క అభిరుచి బట్టి, రైతు యొక్క అక్కడ లోకల్ గా మార్కెట్ యొక్క అవసరాన్ని బట్టి, ఆయన డిమాండ్ బట్టి మేము సూచిస్తూ ఉంటాం. సో ముఖ్యంగా వాళ్ళకు ఒకటే చెప్తా ఉంటాము, మీరు మాంసం కొరకు పెంచితే ఈ నాటుకోళ్ళ రకాలు బాగుంటాయి, లేదు గుడ్ల కొరకు కావాలనుకుంటే ఈ నాటుకోళ్ళ రకాలు ఉంటాయి. మొత్తంగా మేము ఏంటంటే డ్యువల్ పర్పస్ చెప్తాం, అంటే అటు గుడ్డు పెడుతుంది, అటు మాంసం కొరకు. పుంజులన్నీ మాంసంకి అనువుగా ఉండేటట్టు పెంచమంటాము, పెట్టెలన్నీ ఉంచుకుంటే ఏమవుతుందంటే 6 నెలల తర్వాత పెట్టెలు గుడ్లు పెట్టడం ప్రారంభమవుతాయి. సో అలా ప్రతి కుటుంబంలో ఒక 5 నుంచి 10 పెంచుకున్నాడంటే పెరట్లో తక్కువ ఖర్చుతో, లో ఇన్వెస్ట్మెంట్, లో ఇన్పుట్, పెట్టుబడి కూడా తక్కువగా ఉండి ఓన్లీ గృహ వసతి ఇచ్చేటట్టు ఉన్న పరిస్థితులకి మనం వాళ్ళకి అనువుగా అలాంటి వాటిని సూచిస్తాము.
0: మరి వాణిజ్యపరంగా పెంచాలనుకున్న యువ రైతులకు ఎటువంటి సలహాలు మీరు ఇస్తున్నారు?
1: సో వాణిజ్యపరంగా పెంచాలంటే ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ళు పెంచడానికి అనువుగా ఉంటాయి. కమర్షియల్ గా పెంచాలి, ఎందుకంటే ఇవి పెద్ద మొత్తాదులో పెంచాలి, ఎక్కువ పెట్టుబడి. ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళు పెంచాలంటే మినిమం బ్యాచ్ సైజు ఇంటిగ్రేషన్ లో, అంటే వేరే కంపెనీ నుంచి టైప్ పెట్టుకుంటాం, దాన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద బ్రాయిలర్ కోళ్ళు పెంచుతారు వాళ్ళు, ఒక 5,000 బ్యాచ్ నుంచి 10,000 బ్యాచ్, 20,000 బ్యాచ్ వరకు పెంచుతారు. మొత్తానికి పెట్టుబడి మినిమం 20 లక్షల నుంచి 30 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది, అంటే ఫిక్స్డ్ క్యాపిటల్, నిర్వహణ ఖర్చు కలిపి 25 నుంచి 30 లక్షల వరకు వచ్చేస్తారు. అలాగే రైతులు గుడ్ల కొరకు పెంచాలనుకుంటే మినిమం బ్యాసేజ్ 30,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. సో 30-40 లక్షల నుండి 1,00,000 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది. దీని కొరకు బ్యాంకు కూడా రుణాలు ఇస్తుంది, అలాగే బ్యాంకు తక్కువ వడ్డీ రుణాలు కూడా ఇస్తుంది. కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి, ఆ స్కీమ్స్ వాళ్ళు లబ్ధి పొందేటట్టు వాళ్ళు అర్హులైతే వాటిని కూడా మేము సలహాలు ఇస్తాము.
0: మరి స్కీమ్స్ గురించి కూడా మీరు వివరాలు అందిస్తారా?

0: మొత్తం అందిస్తుంది.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే గ్రామీణ ప్రాంతంలో మీరు మిడిల్ క్లాస్ పీపుల్, ఉమెన్స్ కానీ, మహిళలు కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు కానీ, చిన్న సన్నకారు రైతులకు కానీ మీరు సూచించిన విధంగా నాటుకోళ్ల పెంపకం బాగుందని వివరించారు, బాగుంది. మరి నాటుకోళ్ల పెంపకానికి ఎటువంటి అనువైనటువంటి స్థల సేకరణ అవసరం? ఏ విధంగా వాటికి ఏమన్నా చక్కటి షెడ్ల ద్వారా కూడా మనం పెంచవచ్చా? ఒకవేళ షెడ్ల ద్వారా పెంచాలనుకుంటే ఈ యొక్క షెడ్లను ఏ విధంగా నిర్మించుకోవాలి? వాటి అనుకూలమైన పద్ధతులు ఏమైనా ఉంటే రైతు సోదరులకు వివరించండి.
0: ఒకటే అండి, నాటుకోళ్లు పెంచడానికి పెట్టుబడి అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర పెరట్లో, దాని పేరే పెరట్లో పెంచే రకాలు అంటాం, అంటే పెరట్లో స్థలం ఉంటే చాలు, రోజంతా పెరట్లో ఉంటాయి, రాత్రిపూట వాటికి కుక్కలో పిల్లలో దొంగలకు దొరకకుండా గృహ వసతి ఇవ్వమంటున్నాం, ఒక గంప కింద గంపమంటున్నాం, అంతే. దానికి షెడ్ కట్టాల్సిన అవసరం లేదు, స్టీలు సిమెంట్ తెచ్చి తాకట్టు పెట్టి షెడ్లు కట్టమని మేము చెప్పట్లేదు. ఓన్లీ పెరట్లో ఉన్న స్థలం బట్టి మేము, పెరట్లో తక్కువ స్థలం ఉంటే 5 పెంచమంటున్నాం, కొంచెం ఎక్కువ ఉంటే 20 పెంచమంటున్నాం, కొంచెం విస్తారంగా ఉంటే 100 పెంచమంటున్నాం, కానీ షెడ్లు ఏం అక్కర్లేదు.
1: మరి మీరు పెంచుకోవాలనుకున్నట్టు రైతులు ఆసక్తితో ఉంటారు, వారికి ఎటువంటి సలహా ఇస్తున్నారు, ఎటువంటి వసతి ఏర్పాటు చేయాలని చెప్పి వివరిస్తున్నారు?
0: విస్తారంగా పెంచుకోవాలంటే తోటలు ఉన్న వాళ్ళకి ఇది ఈ పెంపకం చాలా అనువుగా ఉంటది. తోట ఉంటే ఏదన్నా మామిడి తోటనో లేకపోతే పండ్ల తోటలో ఉంటే తోటలో ఏమొస్తుందంటే నీడ ఉంటది, నీడ కింద తిరుగుతూ అక్కడ ఉన్న కీటకాల చెదలు, తర్వాత పశువులు ఉన్నప్పుడు పేడ పురుగులు, లేత గ్రాసాలు, గింజలు, కిచెన్ వేస్ట్, వెజిటేబుల్ వేస్ట్ తింటూ రోజంతా అవి స్కావెంజింగ్ అంటారు. స్కావెంజింగ్ అంటే అవి అక్కడనే తింటా ఉంటాయి. సో రాత్రిపూట ఒక చిన్న రూమ్ వాటి ఉండడానికి నైట్ షెల్టర్ ఏర్పాటు చేయమని చెప్తున్నాం. ఒక షెడ్ ఒక కోడికి 1 square feet లాగా, సపోజ్ ఒక ఎకరాకి 200 సజెస్ట్ చేస్తున్నాం, 200
1: కోళ్ళు
0: ఎకరాకి. దానికి పెట్టుబడి ఏం లేదు, జీరో, దానా ఖర్చు లేదు, షెడ్ ఖర్చు లేదు, ఓన్లీ రాత్రిపూట గృహ వసతి స్కీమ్ అంటున్నాం.
1: అది ఈ గృహ వసతి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటారు?
0: మన దగ్గర ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేయమని చెప్తున్నాం. రైతులకు పెట్టుబడి చేయకుండా తక్కువ పెట్టుబడితో, జీరో పెట్టుబడితో చేసే పద్ధతుల్ని మేము ముందు ప్రోత్సహిస్తున్నాం. రాను లాభాలు వచ్చే కొద్దీ వారిని ఆ లాభాలను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక షెడ్ కట్టమంటున్నాం, గృహ వసతి ఇమ్మంటున్నాం. వెనకాల పచ్చదనం బట్టి కోళ్ళని పెంచుకోవాలి, ఎంత పచ్చదనం ఉంటే వెనకాల షెడ్లో వాటి అంత బాగా కోళ్ళు పెరుగుతాయి.
1: మరి ఇటువంటి సందర్భంలో మరి వాళ్ళకు ఈ నాణ్యమైన కోళ్ళు, హైబ్రిడ్ కొన్ని వెరైటీస్ ఉంటాయి,
0: అవును,
1: నాణ్యమైన కోళ్ళు వాళ్ళకు కావాల్సిన కోళ్ళు వాళ్ళు పెంచుకోవాలంటే మీ దగ్గర ఏమైనా తీసుకొని వెళ్ళి వాళ్ళు పెంచుకునే అవకాశం ఉందా? మీరు ఏమైనా బ్రీడ్స్ కానీ కోళ్ళ పిల్లలు కానీ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎక్కడెక్కడ ఈ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు ఈ యొక్క కోడి పిల్లలు దొరుకుతాయి, ఆ వివరాలు ఒకసారి వివరించండి.
0: ఇందాక చెప్పినట్టు మా వృత్తి అది, మేము రైతుల కొరకే విస్తారంగా మేము చేస్తున్నాము, విస్తరణ, దాని విస్తరణ ఎక్స్టెన్షన్ అంటాము. సో మాది ఒక విస్తరణ భాగంలో మేము ఏం చేస్తున్నాం, రైతులకు వాళ్ళ నైపుణ్యం బట్టి ఒక్కరోజు కోడి పిల్లలు లేదా 6 వారాల కోడి పిల్లలు ఇస్తాం, అభివృద్ధి పరిచినే కానీ లేకపోతే ప్యూర్ నాటుకోళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు, ఇక్కడ ఇస్తా ఉంటాం. సో రాజేంద్ర నగర్లో పశు వైద్య కళాశాల కానీ, మామనూరులో పశు వైద్య కళాశాల ఉంది, జగిత్యాల జిల్లా కొరుట్లలో పశు వైద్య కళాశాల ఉంది. 3 కళాశాలలు కాకుండా మా దగ్గర కోళ్ల పరిశోధన విభాగం ఉంది, అంటే పోల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ ఉంది రాజేంద్ర నగర్లో. ఇక్కడ నుంచి అంతా విస్తారంగా మేము రైతులు, ప్రతి వారము రైతులు వస్తారు మా దగ్గర, మాతో ఇంటరాక్ట్ అవుతారు, మాతో సలహాలు తీసుకుంటారు, సూచనలు తీసుకుంటారు. మేము ఇచ్చే సలహాలు బట్టి వాళ్ళు మా దగ్గర నుంచి బుకింగ్ చేసుకుని ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారం మా దగ్గర నుంచి తీసుకెళ్తా ఉంటారు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. విస్తరణలో భాగంగా ఏ కోళ్ళను మీరు ఉత్పత్తి చేస్తున్నారు, ఏ కోళ్ళు మీరు సరఫరా చేస్తున్నారు రైతులకు?
0: ఓకే, విస్తరణలో భాగంగా మేము ఇక్కడ మా యూనివర్సిటీ రాజశ్రీ కోళ్ళు ఒకటి ఉన్నాయి, అది కాకుండా ప్యూర్ నాటు కోళ్ళు, కడక్నాథ్ కోళ్ళని, లేకపోతే నికోబారి అని, అసీల్ అని, గ్యాగస్ అని కోళ్ళు కాకుండా ప్రత్యామ్నాయ కోళ్ళు కూడా ఉన్నాయి మా దగ్గర. అంటే ప్రత్యామ్నాయ కోళ్ళు అంటే కొంతమంది రైతులు నదీ పర్యావరణ ప్రాంతంలో ఉంటారు, చెరువులు ఉంటాయి లేకపోతే కుంటలు ఉంటాయి, అక్కడ వాళ్ళకి బాతుల్ని ఇస్తున్నాం. కొంతమంది రైతులు పెరి అర్బన్ ఏరియా, అంటే అటు పట్టణం కాదు అటు రూరల్ కాదు, అర్బన్ ఏరియా, పెరి అర్బన్ ఏరియాస్ అంటారు. సో అక్కడ ఏంటంటే పర్చేసింగ్ పవర్ బాగుంటుంది వినియోగదారుడికి, వాడికి డబ్బులు ఉన్నాయి కాకపోతే చికెన్ మాంసము గుడ్లు దొరికే పరిస్థితి లేదు. ఆ ప్రాంతాల్లో కూడా మేము పెరి అర్బన్ ఏరియాల్లో కంజు పిట్టలు పెంచడానికి సూచిస్తా ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఫామ్ హౌసెస్ బాగా వచ్చాయి, చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఫామ్ హౌసెస్ వచ్చాయి. వచ్చాయి. ఫామ్ హౌసెస్ లో కూడా టర్కీ కోళ్ల పెంపకం గానీ, ఈ క్వేల్ పక్షుల పెంపకం గానీ, చీమ కోళ్ల పెంపకం గానీ ఇవన్నీ మేము ప్రోత్సహిస్తున్నాం. సో రైతు యొక్క అభిరుచి బట్టి, వాళ్ళ యొక్క లోకల్ డిమాండ్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మేము సూచనలు ఇస్తాం.
1: అయితే డాక్టర్ హనుమంతరావు గారు, మీరు శిక్షణ తరగతులు నిర్వహించారు, ప్రత్యేకంగా ఈ రోజు రైతు సోదరులకు ఏ ఏ విషయంలో మీరు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, ఆ వివరాలు తెలియచేయండి.
0: ఈరోజు మేము ప్రత్యేకంగా స్కిల్ ఓరియంటెడ్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించాము. మేము సంగారెడ్డి జిల్లా నుండి, కౌడిపల్లి మండలం నుంచి కొంతమంది రైతులు మా దగ్గరకు వచ్చారు. వాళ్లకు కోళ్ల పెంపకంలో నైపుణ్యం పెంచడానికి కొన్ని చిన్న మెలకువలతో పాటు వాళ్లకు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించడానికి మేము ప్రయత్నం చేశాము. అందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి అవగాహన కల్పించాం వ్యాధి నివారణ చర్యలు ఎలా, తర్వాత వ్యాధులు రాకుండా ఏమేమి టీకాలు ఇవ్వాలి, వ్యాధులు రాకుండా ఏమేమి నివారణ మందులు వాడాలి, తర్వాత అతివృష్టి అనావృష్టి పరిస్థితులలో కోళ్లని ఎలా మనము పెంచుకోవాలి, వాటికి ఎలాంటి పోషణ ఇవ్వాలి, ఒక్కరోజు కోడి పిల్లలు తెచ్చుకున్నప్పుడు వాటికి ఎలాంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలి, తర్వాత ముఖ్యంగా వ్యాధులు ప్రబలడానికి కారణమయ్యే పరిస్థితులని ఎలా రాకుండా చూసుకోవాలి, శానిటేషన్ అండ్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద, టీకాలు సకాలంలో ఏ టైంలో ఇవ్వాలి, టీకా ఇచ్చే పద్ధతులు ఏంటి, టీకాలు ఎక్కడ దొరుకుతాయి, ఏం టీకాలు ఇవ్వాలి అనే దాని మీద, నివారణ చర్యల మీద, తర్వాత పోషణ పైన మేము ఎక్కువగా ఫోకస్ పెట్టేసి వాళ్ళకి ఈరోజు నైపుణ్యం నేర్పించడానికి ప్రయత్నం చేశాం.
1: చాలా చక్కగా మీరు ఈ కోళ్ల శాస్త్ర విభాగం ద్వారా ప్రత్యేకమైన శిక్షణ తరగతుల కార్యక్రమం ఈ నాటుకోళ్ల పెంపకంలో రైతు సోదరులకు అందిస్తూ, ప్రత్యేకంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అంటే టీకాలు ఎప్పుడు ఇవ్వాలా, ముందు జాగ్రత్తగా టీకాలు ఎప్పుడు ఇవ్వాలా, ఇటువంటి వివరాలు కూడా చక్కగా మీరు వివరించారని మీ ద్వారా తెలుస్తుంది. ఈ వివరాలన్నీ మన రైతు సోదరులు ఉపయోగించుకొని వారు కూడా మిగతా రైతుల్లాగా ఈ శిక్షణ తరగతులు పాల్గొన్న వారిలాగా చక్కటి కోళ్ల కోసం మిమ్మల్ని సంప్రదించి మీ ద్వారా ఈ యొక్క కోళ్ల పిల్లలను తీసుకుని వెళ్ళి చక్కగా కోళ్లను పెంచి మాంసమును వృద్ధి చేసి చక్కటి ఆదాయాన్ని వాళ్ళు కూడా పొందగలరని ఆశిస్తూ, మీరు ఇన్ని వివరాలన్నీ మన రైతు సోదరులకు అందించినందుకు మీకు మా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. హనుమంతరావు గారు
0: నమస్తే అండి. థ్యాంక్ యూ.
1: ఇక్కడ ఈ నాటుకోళ్ల పెంపకంలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఒక యువ రైతు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ నాటుకోళ్ల పెంపకంలో శిక్షణ కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఏ విధంగా వారికి లబ్ధి చేకూరుతుంది అన్న వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఏ ఊరు నుండి వచ్చారు, మీరు ఈ శిక్షణ తరగతులకు రావడం మీకు సమాచారం ఎలా అందింది?
2: నమస్కారం సార్, నా పేరు పృథ్వీరాజ్, నేను ధర్మసర్ గేట్ తాండా అనే విలేజ్, కౌడిపల్లి మండల్, మెదక్ డిస్ట్రిక్ట్, తెలంగాణ నుంచి వచ్చాను సార్. ఇక్కడ మాకు మెయిన్ రావడానికి కారణం ఏంటంటే విఎన్ఆర్ కాలేజ్ నుంచి ఒకతను వచ్చి ఇట్లా మేము కోళ్ళు, నాటుకోళ్ళు అంటే పెరటి కోళ్ళు అవి పెంచుకోవడానికి మేము అవకాశం ఇస్తాం, మీకు లబ్ధి పొందడానికి ఇంటి దగ్గర ఉన్న లేడీస్కి ఒక ఉపాధి లాగా ఉంటుందని దానికోసం మేము ట్రైనింగ్ ఇస్తాం, ఇన్ని కోళ్ళు ఇస్తాం అని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దాని గురించి ఒకరోజు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వచ్చి మాకు కొన్ని కోళ్ళు ఇచ్చి మీరు పెంచుకోవడానికి ఎలా ఎలా ఏమేమి ఫీడ్ ఇవ్వాలి, మళ్ళీ వాటిని ఎలా వ్యాక్సినేషన్ చేసుకోవాలి, ఏ రోగంకి ఏ టీకాలు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఒకసారి ఇవ్వాలి అనేది వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు సార్. దాని గురించి ఇది చాలా బాగుంది, ఇక్కడ రాజేంద్ర నగర్ రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను, కొత్త తెలుసుకున్నాను సార్ వీటి గురించి.
1: అయితే మీరు ఇక్కడ శిక్షణ తరగతులు అటెండ్ అయినారు, నేర్చుకున్నారు, మరి ఈ నేర్చుకున్నటువంటి ఈ యొక్క వివరాలు మీ గ్రామంలో మరి ఏ విధంగా ఈ విస్తరణ కార్యక్రమానికి మీరు ఈ యొక్క జ్ఞానాన్ని మీరు ఉపయోగిస్తారు, మరి మీ గ్రామీణ ప్రాంతంలో మహిళలు కానీ ఆసక్తి ఉన్నటువంటి రైతులు కానీ ఉంటారు, వారికి మీరు కూడా ఈ శిక్షణ తరగతులు నేర్చుకున్నటువంటి ఈ విజ్ఞానం పంచుతారా, మరి మీ గ్రామీణ అభివృద్ధిలో మీరు ఏ విధంగా తోడ్పడతారు?
2: సార్ తప్పకుండా సార్, మేము నేర్చుకుంది ఎదుటి వాళ్ళకి, మనం ఎంత నేర్చుకున్నామో ఇప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పడంలోనే గొప్పతనం ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనం ఏంటంటే స్వయం ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ కాలంలో. ఒకరి దగ్గర పనిచేసేట కంటే మనం ఒకటి చేసుకొని మనకంటూ ఒకటి ఉంటే అది చాలా బాగుంటుంది సార్. మా ఊరికి నేనే సర్పంచ్, అందరికి మేలు జరగాలని నేను కోరుకుంటాను. ఒక సభ పెట్టి అందరికి దీని గురించి అవేర్నెస్ తెచ్చి అందరు బాగుపడేలా చూస్తాను సార్.
1: చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఆసక్తిగా ఉంది మీరు వివరిస్తుంటే. అయితే ఏ కోళ్ళు మీరు మీ ఊర్లో పెంచాలనుకుంటున్నారు, మరి ఈ కోళ్ల శాస్త్ర విభాగం వాళ్ళు మీకు ఏమైనా సప్లై చేస్తామని మీకు ప్రామిస్ ఇచ్చారా, మరి ఆ వివరాలు?
2: సార్ వాళ్ళు ట్రైనింగ్ మాత్రం ఇచ్చేస్తారు, ఏమేమి వ్యాక్సిన్ వాడాలో, ఎలా వాటికి మందులు అంటే ఏ టైంకి వ్యాక్సిన్ ఇవ్వాలి, వాటికి ఫీడ్ ఏమి ఇవ్వాలి, ఎలా చూసుకోవాలనేది మనకి ఇచ్చారు సార్. వీళ్ళు సప్లై ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ట్రైనింగ్ పర్పస్.
1: మరి మీరు పెంచాలంటే మరి కోడి పిల్లలు కూడా చాలా అవసరం, గుడ్లు కావాలా, పొదిగించాలి, ఇటువంటివి ఉంటాయి కదా, దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి.
2: అవును సార్,
1: రకాలు. మరి కోడి పిల్లలు మీకు కావాలంటే ఎక్కడెక్కడ మీకు దొరికే అవకాశం ఉంది. ఆ వివరాలు కూడా ఇక్కడ మీ ట్రైనింగ్ లో ఈ శిక్షణ తరగతిలో మీకు సమాచారం అందించింటారు కదా, మరి ఆ సందర్భంలో ఏ కోళ్ళ గురించి మీరు అవగాహన పెంచుకున్నారు, ఏ కోడి పిల్లలు పెంచాలనుకుంటున్నారు, మీ ఊరికి అనువైనటువంటి రకాలు అది ఏమైనా మీరు గ్రహించి ఉంటే మన రైతు సోదరులకు చెప్పండి.
2: యాక్చువల్లీ విఎన్ఆర్ కాలేజ్ వాళ్ళు మనకు సప్లై చేస్తున్నారు సార్, అంటే పర్ పర్సన్ కి 15 chicks ఇస్తామని చెప్పారు సార్. డిబిటీ స్కీమ్ లో 6 వారాల కోడి పిల్లలు మనకిచ్చి వాళ్ళు ముందుకు చేస్తున్నారు సార్. వీటికి సార్ వాళ్ళు ఇక్కడ ఇచ్చిన దగ్గర మనకు ఫార్మ్స్ లో తిరిగి చూపించారు. వాళ్ళకు ఒకవేళ ముందే బుకింగ్ చేసుకుంటే ప్రతి బుధవారం మనకు చిక్స్ కూడా వాళ్ళు సప్లై చేస్తామని చెప్పారు సార్, ఇక్కడ రీసెర్చ్ సెంటర్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు.
1: మరి ఈ కోళ్ళ పిల్లలు మీరు మీ గ్రామంలో అందరికి పంచి ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ మరి ఉత్పత్తి చేసిన తర్వాత దీని మార్కెటింగ్, ఎందుకంటే మీరు ఆ ఊరికి ప్రెసిడెంట్ గా ఉన్నారంటున్నారు, ఈ మార్కెటింగ్ ఏ విధంగా చేపట్టాలని మీరు అనుకుంటున్నారు ఆ వివరాలకు సార్?
2: ఊర్లో ఒక్కరు చేస్తే కాదు సార్, అందరు కలిసి చేస్తే బల్క్ గా ఉంటది. ఒక్కళ్ళు ఎవరైనా మన దగ్గర వచ్చి తీసుకుంటే బాగుంటుంది, మనం వెళ్ళి మార్కెట్ చేసే కన్నా ఒకసారి ఫస్ట్ లో మనం చూపెట్టుకుని మా దగ్గర ఇది ఉంది, ఈ ప్రోడక్ట్ ఉందని చూపెట్టుకునే వరకే మనం కష్టపడాలి. తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు మన ఊరికి మన ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళేటట్టే, అంటే నేను ఈ ఊరికి సర్పంచ్ కాబట్టి అందరికి కోడి పిల్లలందరు సప్లై చేసి అందరికి బాగుపరిచేలా చూస్తాను సార్.
1: చాలా చక్కటి వివరాలు ఈ యొక్క శిక్షణ తరగతుల కార్యక్రమం గురించి వివరిస్తూ, నాటుకోళ్ళ పెంపకం మీ గ్రామంలో కూడా ఒక ప్రెసిడెంట్ గా మీరు అందరికీ కోళ్ళ పిల్లలను సప్లై చేసి చక్కగా మార్కెటింగ్ జరిగేటట్లు బాధ్యత వహిస్తారని వివరించారు. ధన్యవాదాలు పృథ్వీరాజ్ గారు.
2: థ్యాంక్ యూ సార్.
1: తర్వాత శిక్షణ తరగతులకు అటెండ్ అయినటువంటి ఒక రైతు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరి ఈ శిక్షణ తరగతులు ఏ విధంగా ఆయనకు ఉపయోగపడతాయో వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి.
3: నమస్కారం, నా పేరు మాలోత్ కేమ్య, కోడిపల్లి మండల్ పెద్ద డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను.
1: మాలోత్ కేమ్య గారు, మీరు ఇక్కడ శిక్షణ తరగతులు అటెండ్ అయ్యారు కదా, మరి ఈ శిక్షణ తరగతుల్లో మీరు ఏమేమి తెలుసుకున్నారు ఆ వివరాలు ఒకసారి?
3: అయితే కోళ్ళ పెంపకం ఏంటంటే నార్మల్ జనరల్ గా ఊళ్ళలో ఒక 4-5 పెంచి వాటికి మనం అంత కేరింగ్ అనేది తీసుకోవాలి. నైట్ ఒక గోలో పెట్టేసామా తీసేసామా వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చాక ఏంటంటే డిసీస్ ఏంది, వాటికి ఫీడింగ్ ఏంటిది, వాళ్ళకి వ్యాక్సినేషన్ ఎట్లా తీసుకోవాలి, వాటికి కేరింగ్ ఎట్లా, అంటే ఫస్ట్ రోజు పిల్ల వచ్చింది అనుకో గుడ్డు నుంచి, దానికి ఏం వ్యాక్సిన్ ఇవ్వాలి, తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఏం వ్యాక్సినేషన్ ఇవ్వాలి, తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ వాటికి ముందే వైరస్ రాకుండా, వైరస్ వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మనం కొన్ని వ్యాక్సినేషన్ తీసుకుంటే వాటిని మనం కాపాడుకోగలం. అది వైరస్ వచ్చిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా మనం కాపాడుకోలేకపోతాం, కంపల్సరీ చనిపోతాయి. వైరస్ అనేది మెడిసిన్స్ లేదు.
1: చాలా చక్కగా మీరు ఈ సాంకేతిక విజ్ఞానంలో భాగంగా మీరు వ్యాక్సినేషన్ కానీ టీకాలు కానీ ఎట్లా ఇవ్వాలని చెప్పేసి కోడి చిన్నపిల్ల నుండి పెరిగేంత వరకు ఏ విధంగా టీకాలు జాగ్రత్త సంరక్షణ చేపట్టాలని వివరించారు. బాగుంది. మరి మీరు ఏ కోళ్ళను, రకరకాల కోళ్ళు ఉంటాయి కదా, జాతులు ఉంటాయి కదా, మీకు ఏ జాతి పట్ల ఆసక్తి ఉంది, ఏ కోళ్ళు మీరు పెంచాలనుకుంటున్నారు?
3: ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో మాంసకృతులు అంటే మీన్స్ ఇప్పుడు చికెన్ అంటే ఏమంటారు విక్రయం జరుగుతుందో వాటికి ఇప్పుడు ఎసిల్ అనేది బాగా ఇది ఉంది కాబట్టి దాన్ని ఎంచుకుంటున్నాను. సో స్టెప్ బై స్టెప్ నేను కూడా బిజినెస్ కి చేసుకుందామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను.
1: మీరు ఆసిల్ బ్రీడ్ ని మీరు పెంచాలనుకుంటున్నారు, మరి ఏ స్థాయిలో పెంచాలనుకుంటున్నారు? ఇంటి వరకు 10 కోళ్ళు పెంచుతారా, మరి కమర్షియల్ అంటున్నారు మీరు కదా,
3: అంటే
1: వ్యాపార వృద్ధిలో కూడా పెంచాలని మీకు ఆలోచన ఉంది, మరి ఎంతవరకు పెంచుతారు, మరి వాటికి నిర్వహణ ఏ విధంగా చేసుకుంటారు, వాటికి
3: ఫస్ట్ టైం కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక 15 ఇస్తున్నారు కాబట్టి వాటిని పెంచి వాటి యొక్క కేరింగ్ తీసుకుని మనకి ఎలా అనేది ఒక అనుభవం వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా నేను కమర్షియల్
1: వాటిని పెంచి వృద్ధి చేసుకుని
3: మెల్లిమెల్లిగా హైక్ చేసుకుంటాను.
1: ఒక అనుభవంతో మీరు ఎక్కువ కోళ్ళను అధికంగా పెంచాలనుకుంటున్నారు. ఒకవేళ ఈ ట్రైనింగ్ లో మీకు చాలా లబ్ధి చేకూరి ఈ 15 కోళ్ళు మర ఎక్కువ 100 కోళ్ళు అయిన సందర్భంలో మీరు ఇది కొనసాగిస్తారా, లేకపోతే వేరే కోళ్ళను పెంచడానికి వెళ్తారా?
3: కొనసాగిస్తాను సార్.
1: సరే, మరి మీ గ్రామీణ ప్రాంతంలో ఈ ఆసిల్ కోళ్ళు అయితే మీరు పెంచుతారు, బాగుంది. మరి మీరు పెంచుతూ మన ఇతరులకు కూడా, వాళ్ళు కూడా లబ్ధి చేకూరాలి కదా, సాటి రైతులకు కూడా, వారికి మరి ఎటువంటి సలహా ఇస్తారు మీరు?
3: వాళ్ళ ఆసక్తి చెప్తే నేను ఇక్కడైతే నేర్చుకున్నాను, వాళ్ళకు కూడా నేను అవగాహన కల్పిస్తాను, వాళ్ళకు కూడా చెప్తాను ఏ విధంగా డిసీజ్ కి ఎట్లా చేయాలి, వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే నాతో పాటు 4 చేస్తే అక్కడ బిజినెస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది.
1: మనోజ్ కేమియా గారు, చాలా చక్కగా మీరు ఇక్కడ శిక్షణ తరగతిలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని మీరు చక్కగా వివరిస్తున్నారు, నేర్చుకున్నారు, మరి నేర్చుకున్న దాన్ని కూడా సాటి రైతులకు కూడా మీరు తెలియజేస్తాను అని కూడా మీరు వివరిస్తున్నారు. ధన్యవాదాలు కేమియా గారు.
3: థ్యాంక్ యూ సార్.
1: అదండి మన రాజేంద్ర నగర్ లో కోళ్ళ శాస్త్ర విభాగం వారు నాటుకోళ్ళ పెంపకం గురించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ఇక్కడ నిర్వహించినటువంటి డాక్టర్ హనుమంతరావు గారు, అలాగే ఈ కోళ్లను పెంపకంలో ఆసక్తి ఉన్నటువంటి రైతులు తెలియజేసిన అభిప్రాయాలు, మీరు కూడా చక్కటి ఫలసాయం కోసం, చక్కటి ఆదాయం కోసం, ముఖ్యంగా గ్రామీణ మహిళలు, సన్న చిన్నకారు రైతులందరూ మీరు కూడా ఈ నాటుకోళ్ళు, పెరటి కోళ్ల పెంపకంలో చక్కటి అవగాహన పెంచుకొని చక్కటి ఆదాయం కోసం, చక్కటి మాంసం కోసం మీరు కూడా చక్కగా ఆదాయాన్ని పొందాలని కోరుకుంటున్నాము.

0: సూపర్మ్యాన్ గారు. ఓకే
1: అండి, సూపర్మ్యాన్
2: లాస్ట్కి సూపర్మ్యాన్ అని చెప్పి
3: తప్పులో
4: రెండో పట్ట.

మీరు ఇంతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 22/6/2026 సాయంకాలం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయండి, సరివైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు 0400 జత చేసి 2304085252 2324085353 నంబర్లకు ఫోన్ చేయగలరు. శ్రోతలు చిత్రసీమ సినీగీతాల కార్యక్రమం వింటారు. ఇప్పుడు పుష్ప 2 చిత్రం కోసం శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీదాస, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట విందాం. గీత రచన చంద్రబోస్, సంగీతం దేవి.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పదా ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

అభిరుచి శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. ముందుగా వినండి, కురుక్షేత్రం చిత్రం నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర కోరిన ఈ పాట.

తరువాతి పాట సోగ్గాడే చిన్నినాయన చిత్రం నుంచి శ్రేయా ఘోషాల్ ధనుంజయ్ పాడిన ఈ పాటని కోరుతున్న శ్రోతలు అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత్, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.

తరువాతి పాట స్వప్న చిత్రం నుంచి కోరిన శ్రోతలు వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పారిపల్లి శశాంక్ జోగి ఆదిత్య దాసరి రాజేశ్వర్ లలిత అక్షర బండి శివాజీ చంద్రకళ సహస్ర జోగి నర్సయ్య పద్మ శ్రీహర్షిణి నరేందర్ శ్యామల భారత ఆనంద్ సరోజిని కిషోర్ హరిప్రియ వారి కుటుంబ సభ్యులు.

వినండి. ధర్మదాత చిత్ర నుంచి కోరుతున్న శ్రోతలు, శ్రీరామ భక్త మండలి, లక్కోర మండలం, వేల్పూర జిల్లా, నిజామాబాద్ నుండి హౌస్ల లచ్చన్న, వడ్ల నాగరాజు, నారాయణ, రవి, జగదీష్ మరియు ఆలయ కమిటీ అర్చకులు వినండి.

గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు ఎం నాగేశ్వరరావు, బాబురావు, రజనీ మేడం, నాగనాథ్ గుప్తా, మాణిక్యాలరావు, సుధీర్, పాలెంపోలయ్య, బండారు త్రిమూర్తులు గుప్తా, భాస్కర్రావు, పువ్వుల ఈశ్వరరావు, పాపారావు, వీరు బైపల్లి గ్రామం నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి

ఇప్పుడు వినండి. గుండమ్మ కథ చిత్రం నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరూ చిన్న తిరుపతి గ్రామం నుంచి కోరిన ఈ పాట.

శ్రోతలు వినండి. మీరు కోరిన పాటలు అభిరుచిలో మీరు వింటున్నారు. మీరు కూడా మీకు ఇష్టమైన పాటలు అందరికీ వినిపించాలి, మీరు వినాలి అనుకుంటే ఈ చిరునామాకు మీరు మీకు ఇష్టమైన పాట, ఆ సినిమా పేరు స్పష్టంగా అర్థమయ్యేలా, మీరు ఎక్కడి నుంచి వ్రాస్తున్నారు, మీ కుటుంబ సభ్యుల పేర్లు సంక్షిప్తంగా రాస్తే మేము చదివి మీరు కోరిన పాటని వేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు అడిగిన ధర్మదాత చిత్రంలోని ఓ నాన్న నీ మనసే వెన్న, ఆ పాట ఇక్కడ సరిగా రాసిన వారిది అర్థం అవ్వకపోవడం వల్ల ఇంకొక పాట వినిపించడం జరిగింది, క్షమించాలి.

తరువాతి పాట వాగ్దానం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాటకి దాశరథి సాహిత్యం వహించగా పెండ్యాల సంగీతం అందించారు.

దేశద్రోహులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతం అందించారు.

మీరు లేఖల ద్వారా కోరిన పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొన్ని పాటలు రాత్రి 10 గంటలకు మధురగీతాల్లో వినవచ్చు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45గా వస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి మధుర గీతాలు.

ఈనాటి మధుర గీతాల్లో భాగంగా ఈరోజు మనం యేసుదాస్ గారి పాటలు వింటాం. యేసుదాస్ గారి అసలు పేరు కట్టేశేరి జోసఫ్ యేసుదాసు. ఈయన కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో 1940 జనవరి 10వ తేదీన పుట్టారు. ఇప్పుడు వినండి యేసుదాస్.

సినీ నేపథ్య గాయకుడు, స్వరకర్త, సంగీత నిర్మాత, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు అయిన యేసుదాస్ గారి వివాహం 1970 జరిగింది. ఆయన భార్య ప్రభ, ముగ్గురు పిల్లలు. ఇప్పుడు వినండి రుద్రవీణ చిత్రం నుంచి.

ఇప్పటి వరకు 36 భాషల్లో ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు పొందారు. ఇప్పుడు వినబోతున్న పాట కుంకుమ తిలకం చిత్రం నుంచి.

ఎస్దాస్ గారు, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తుళు, మలయాళం, హిందీ, మరాఠీ, అరబిక్, ఒరియా, ఇంగ్లీష్, లాటిన్, రష్యా, ఎన్నో భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. ఇప్పుడు వినండి శివమెత్తిన సత్యం చిత్రం.

యేసుదాస్ గారు, సంగీతం కోసం తపించే యోగి, ఆయన ఎప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారనే దానికి కూడా నిర్దిష్టమేమీ లేదు. ఆయన వెళుతున్న పర్యటనలో ఎయిర్పోర్ట్లో అవ్వచ్చు, ఏరోప్లైన్లో కూడా అవ్వచ్చు, ఎప్పుడు ఏదో స్వరాన్ని ఆయన అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారని చాలామంది సంగీత అభిమానులు, సంగీత విద్వాంసులు, ఆయనతో ప్రయాణించిన వారు, ఆయనతో కలిసి గడిపిన వారు చెప్పిన క్షణాలు చాలా ఉన్నాయి. ఇదే చివరిగా మధుర గీతాల్లోని పాట వినండి, పెదరాయుడు చిత్రం నుంచి.

మధుర గీతాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11:45. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:50 ఎఫ్ఎం రేడియో 103.MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.